ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 28వ తేదీ, గురువారం. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ తెరిసా. శ్రోతలందరికీ శుభోదయం. శ్రోతలందరికీ బక్రీద్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు.

0: మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి.
1: మన నడక, నడత, మాట, చివరికి మౌనం కూడా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గురు గోపురంలో ఉన్నతమైన వ్యక్తిత్వం గలవారికి లోకం చేతులెత్తి నమస్కరిస్తుంది. అదే విధంగా మురికి కోపం లాంటి మనస్తత్వం కలిగిన వారిని దూరంగా నెట్టివేస్తుంది. మనం రాముడితో ఏ సంబంధము లేకపోయినా ఆలయం నిర్మించి అర్చనలు చేస్తున్నాం. అలాగే రావణుడు ఏ అపకారం చేయకపోయినా కూడా దిష్టి బొమ్మలు తగలేస్తున్నాం. రాముడు రావణులతో మనకు ఏ విధమైన సంబంధాలు లేకపోయినా వారి వారి వ్యక్తిత్వాలే మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. సాధారణంగా పండితులు ఆచరించిన మార్గాన్ని సామాన్యులు ఆచరిస్తారు. కాబట్టి వ్యక్తిత్వాన్ని కేవలం వ్యక్తిగతమైనదిగా భావించకూడదు. అది సమాజాన్నే మార్చగలుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు తప్పనిసరిగా మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. పురాణాల విశేషాలు తెలుసుకోవటం వల్ల మహనీయుల యొక్క స్ఫూర్తివంతమైన ఉన్నత వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోవటం సాధ్యమవుతుంది. ఏ మనిషికైనా శిశుప్రాయం నుంచే వ్యక్తిత్వం అంకురిస్తుంది. దానికి తోడు చుట్టుప్రక్కల ఉన్న సమాజం కూడా దాని మీద చెరగని ముద్ర వేస్తుంది. శివాజీ గొప్ప వీరుడుగా ఎదగటానికి, అక్బర్ పరమత సహనం పాటించి చరిత్రలో నిలిచిపోవటానికి చిన్నతనం నుంచి వాళ్ళ పెద్దవాళ్లు రూపుదిద్దిన వ్యక్తిత్వ నిర్మాణమే కారణం. అందుకే పెద్దవాళ్లు పునాది

0: భక్తిగా ఉంటేనే ఎంతటి భవనమైనా స్థిరకాలం నిలిచి ఉంటుంది అనేవారు. బలం, బలగం, బంధుగణం ఎవరైనా మనం సత్ప్రవర్తన కలిగి ఉంటేనే వారు మన మార్గంలో పయనిస్తారు. అదే లేని రోజున తెగులు బట్టిన పంట నిలువునా ఎండిపోయినట్లే చెదలు బట్టిన వ్యక్తిత్వం మనిషిని చరిత్రహీనుణ్ణి చేస్తుంది. తమ్ముడైన సుగ్రీవుణ్ణి వాలి చంపటానికి సిద్ధపడ్డాడు. అందుకే శ్రీరాముడు ఎంతటి దయా సముద్రుడైనప్పటికీ వాలిపై ఏమాత్రం జాలి చూపలేదు. 10 మందిలో ద్రౌపదికి చేసిన అవమానం దుర్యోధనాదుల ప్రాణాలు తీసింది. చెల్లెలి పిల్లల్ని సంహరించటానికి సిద్ధపడ్డ కంసుడు, 16,000 కన్యల్ని చెరసటానికి ఉద్యుక్తుడైన నరకాసురుడు, ఇలా వీరందరూ తమ తమ పాప పంకలమైన వ్యక్తిత్వం కారణంగానే నాశనమయ్యారు. చక్కటి భోజనం తినటం వల్ల కలిగే ఆనందాన్ని కంటి కింద తగిలే చిన్నరాయి దూరం చేసినట్లే దేవతలకు రాజైన ఇంద్రుడు, ఆహల్యకు చేసిన ద్రోహం తూణాలకు ఆటపట్టైన కర్ణుడు, దుర్యోధనుతో చేసిన స్నేహం వలన అతని వ్యక్తిత్వం అధహపాతాళానికి త్రొక్కివేయబడింది. 3 కోటి దేవతలకు మక్కువైన నెలవుగా ఒకప్పుడు వర్ధిల్లిన భారతదేశం గొప్ప వ్యక్తిత్వాన్ని ఆర్జించిన మహనీయులకు నిలయమై ఉంది. జగద్గురువుగా ప్రఖ్యాతి పొందినప్పటికీ చండాలుడి బోధకు శిరసు వంచి ప్రణమిల్లిన ఆదిశంకరాచార్యుడి వైనం, బ్రహ్మర్షి అని పిలవలేదన్న అక్కసుతో తనను చంపటానికి వచ్చిన విశ్వామిత్రుడిపై వశిష్ఠుడు చూపించిన సహనగుణం ఆ మహనీయుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవే. తల్లిదండ్రుల మీద భక్తిభావానికి ప్రతీకగా నిలిచిన శ్రవణకుమారుడు, భార్యాభర్తల అన్యోన్యతను గొప్పగా చూపిన సీతారాములు, గురు శిష్య బంధానికి అర్థం చెప్పిన రామకృష్ణ పరమహంస, వివేకానందులు మొదలైన వారందరూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని అర్జించిన వారే. మనందరం నడవాల్సిన సంస్కార మార్గాన్ని చూపించిన మహనీయులు కూడా వారే.
1: మీరు ఇంతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి జి ఇందిరాదేవి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో సొరకాయ సాగు వివరాలు వింటారు.

సొరను ఉత్తర భారతదేశంలో విస్తారంగా సాగు చేస్తూ ఉంటారు. ఆకుపచ్చ రంగులో ఉండి లేతగా ఉన్న కాయలను కూరగాయగా ఉపయోగిస్తూ ఉంటారు. సొర తీగజాతి వార్షిక పంట. మన రాష్ట్రంలో ముఖ్యమైన పందిరి కూరగాయలలో సొరకాయ ఒకటి. సొర తీగలను నేలపై గాని పందిరి మీద గాని ప్రాకించి పండించవచ్చు. ఈ పంట బెట్టను బాగా తట్టుకోగలుగుతుంది. సొరకాయను కూరగాయగా స్వీట్ తయారీలోనూ వాడుతూ ఉంటారు. దీనికి అనువైన వాతావరణం విషయానికి వస్తే తేమతో కూడిన పొడి వాతావరణం ఈ పంటకు చాలా అనుకూలమైనది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లయితే సొరతీగ పెరుగుదల బాగా ఉండి పూత పిందె బాగా ఏర్పడతాయి. పూత పిందె సమయంలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఈ పంటను వివిధ రకాలైన నేలల్లో పండించుకోవచ్చు. ఉదజని సూచిక 6 నుంచి 7 మధ్య ఉన్నట్లయితే ఈ పంట సాగుకు చాలా అనుకూలమైనది. ఇక అనువైన రకాల విషయానికి వస్తే పూసా సమ్మర్ ప్రొలిఫిక్ లాంగ్. ఈ రకం కాయలు 40 నుంచి 50 సెంటీమీటర్ల పొడవు, లేత ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఈ రకం సొర సాగు వేసవి పంటగా వేయడానికి చాలా అనుకూలమైనది. పూసా సమ్మర్ ప్రొలిఫిక్ రౌండ్. ఈ రకం కాయలు గుండ్రంగా ఉంటాయి. 15 నుంచి 18 సెంటీమీటర్ల వ్యాసంతో ఆకుపచ్చ రంగు కలిగి ఉంటాయి ఈ రకం సొరకాయలు. ఇవి అధిక దిగుబడినిచ్చే రకాలు. తర్వాత పూసా మేఘదూత్. ఇది F1 హైబ్రిడ్ రకం. వీటి కాయలు పొడవుగా ఉంటాయి. పూసా మంజరి రకం. ఇది F1 హైబ్రిడ్ రకం. ఈ హైబ్రిడ్ రకం కాయలు గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పూసా నవీన్ రకం. కాయలు మధ్యస్థంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తర్వాత ఆర్కా బహార్. వీటి కాయలు 1 కిలో బరువు ఉండి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి కండ చాలా లేతగా ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది. దీని పంట కాలం 120 రోజులు. దిగుబడి 16 నుంచి 18 టన్నులు ప్రతి ఎకరానికి ఇస్తుంది. ఇది వేసవి పంటకు అనుకూలమైన రకం. తర్వాత సామ్రాట్ రకం. వీటి కాయలు 30 నుంచి 40 సెంటీమీటర్ల పొడవు ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఒక్కో కాయ 700 నుంచి 800 గ్రాముల బరువు ఉంటుంది. ఈ పంట సరాసరి దిగుబడి 18 టన్నులు ప్రతి ఎకరానికి. పూసా సందేశ్ రకం. ఈ రకం కాయలు గుండ్రంగా ఆకర్షణీయంగా ఆకుపచ్చ రంగులో ఉండి మధ్యస్థంగా

ఉంటాయి. దీని కాయలు 600 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. ఈ సొర రకం త్వరగా కాపుకు వచ్చే రకం. దీని మొదటి కోతలోనే విత్తిన 60 నుంచి 65 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకం సొర సాగు 11 నుంచి 18 టన్నులు ప్రతి ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇవే కాకుండా వివిధ రకాల ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు మార్కెట్ లో లభిస్తూ ఉన్నాయి. కాలానుగుణంగా వీటిని వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. అవేమిటంటే వరద్, కావేరి, స్వాతి ఇత్యాది రకాలు వేసవి పంటగా అనువైన హైబ్రిడ్ రకాలు. ఇక విత్తన మోతాదు విషయానికి వస్తే ఖరీఫ్ పంటకైతే 1 నుంచి 1.2 కిలోలు ప్రతి ఎకరానికి విత్తనం అవసరమవుతుంది. అదే వేసవి పంటకైతే 1.2 నుంచి 1.6 కిలోలు ప్రతి ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. విత్తన శుద్ధి ప్రక్రియ విషయానికి వస్తే కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ బాగా పట్టించి ఆ తర్వాత ట్రైకోడర్మా విరిడిని 5 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత విత్తుకోవాలి. విత్తే విధానం విషయానికి వస్తే ఖరీఫ్ పంటకు 3 మీటర్ల దూరంలో, వేసవి పంటకైతే 2.5 మీటర్ల దూరంలో 60 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువలను తయారు చేసుకోవాలి. ప్రతి పాదుకు 3 నుంచి 4 విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ల

5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ బాగా పట్టించి ఆ తర్వాత ట్రైకోడర్మా విరిడిని 5 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి ఆ తర్వాత విత్తుకోవాలి. విత్తే విధానం విషయానికి వస్తే ఖరీఫ్ పంటకు 3 మీటర్ల దూరంలో, వేసవి పంటకైతే 2.5 మీటర్ల దూరంలో 60 సెంటీమీటర్ల వెడల్పు గల కాలువలను తయారు చేసుకోవాలి. ప్రతి పాదుకు 3 నుంచి 4 విత్తనాలను 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో పడేటట్లు విత్తుకుని నీరు పెట్టాలి. విత్తనాలు 3 నుంచి 7 రోజుల్లో మొలకెత్తుతాయి. పాదుకు 2 బలమైన మొక్కలను ఉంచి మిగిలిన వాటిని తొలగించి వేయాలి.

మీరింతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో సొరకాయ సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు 100.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 బక్రీద్ పండగ ప్రాసెసింగ్ గురించి వింటారు. అనంతరం చిత్రగీతాలు. 7:30 అంతర్జాతీయ ఋతు పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా పరిచయాలతో కూర్చిన కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత. అనంతరం గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా కోరుకొని వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0874425038 2950393. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం. 10:90 ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం చిత్రగీతాలు.

మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభా గుర్తు గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 చిత్రగీతాలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 2:30 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది.

3:30 ఏకచిత్రగానం, 4 గంటలకు నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని పాటల పూదోట. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5 గంటల నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యం పునరుద్ధరణ పద్ధతులు వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పిఎస్ఎం ఫణిశ్రీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేసిన వారు శ్రీమతి ఎం స్వప్న. ఇంకా వేప ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్తలు, పరిగ పక్షుల పెంపకం వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. 8:45

ఇప్పటివరకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10 గంటలకు మధురిమ ఆపాత మధురగీతాల కార్యక్రమం. ఇవి ఈరోజు 100.1 మెగాహెడ్స్పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్టార్ట్ ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు గిరిజన తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్

0: అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇదొక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్దమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్టలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్దం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్దికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
2: పుష్కరాలు జూలై 7 తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేశాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్దిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్దిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
3: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్, యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మా లాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు వాదుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మా లాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధికంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్టంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ది చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी स्वच्छ भारत अभियानम् 2.0 इत्यस्य प्रभावपूर्ण क्रियान्वयनस्य आवश्यकतामुद्दिश्य सबलं प्रोक्तवान् यत् अभियानम् आधारभूत संरचना निर्माणमतिक्रम्य नियमित निरीक्षणेन नागरिक सहभागितया अथ विभिन्न हितधारकाणां समन्वयेन मापन योग्य परिमाणान् सुनिश्चितं कुर्यात्. नवदिल्ल्याम् 150वें प्रगति उपवेशने अध्यक्षतां कुर्वन् श्रीमोदी राज्येभ्यः निर्दिष्टवान् यत् अपशिष्ट प्रसंस्करण संयंत्राणि सहैव गोबरधन संयंत्राणि च सम्मिलितं कृत्वा कठोर अपशिष्ट प्रबंधन सम्बद्धानां आधारभूत परियोजनानां कार्यं शीघ्रं पूर्णं कुर्वन्तु. उपवेशनावधौ प्रधानमन्त्रिणा 30,000 कोटि रूप्यकाणां 7 महत्वपूर्ण परियोजनानां समीक्षा विहिता. सः अवोचत् यत् विद्युत् व्ययं न्यूनीकर्तुम्, ऊर्जा सुरक्षां वर्धयितुम्, गृह सामुदायिक स्तरे च स्वच्छ ऊर्जायाः प्रसारार्थं रूफटॉप सौरयोजना मिशन मोड रूपेण स्वीकरणीया. राष्ट्रपति द्रौपदी मुर्मू अद्य गैंगटॉक नगरस्य पालजोर क्रीडांगणे आयोजिते समारोहे सिक्किम आरक्षी बलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति सर्वोच्चं सम्माननं प्रदास्यते. एतेन सह सिक्किम राज्यं सम्मानमिदं प्राप्तुं देशस्य 15वें राज्यं तथा उत्तर पूर्व क्षेत्रस्य 3वें राज्यं अभवत्. प्रेसिडेंट्स पुलिस कलर इति सम्माननं देशे कस्यापि आरक्षीबलस्य असाधारण सेवाया

0: सुदृढ अनुशासनस्य राष्ट्रं प्रति निष्ठायाः च कृते दीयमानं सर्वोच्चम् औपचारिक सम्मानं वर्तते। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा CBSE इत्यनेन हैदराबाद स्थितस्य शैक्षणिक तन्त्रज्ञान संस्थायै कोइम्प्ट एड्युटेक इत्यस्मै परीक्षा परिणामानुबन्ध आवंटनस्य विषये आरोपाः निराकृताः। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटलीय सन्देशे CBSE इत्यनेन आरोपाः त्रुटिपूर्णः भ्रमात्मकः तथ्यहीनास्ति इति प्रतिपादितम्। परिषदा उक्तं यत् संस्थायै अनुबन्ध प्रदाने सामान्य वित्तीय नियमानां नियमावल्याः च निष्ठापूर्वकं पालनं कर्तव्यम्। परिषदा सूचितं यत् 26,2000 बोर्ड परीक्षायाः उत्तरपुस्तिकानां डिजिटल मूल्यांकनेभ्यः RFP इति गतवर्षस्य अगस्त मासे केन्द्रीय सार्वजनिक क्रयण पोर्टल इत्यत्र आरभ्य योग्याय निविदानुबन्धः प्रदत्तः आसीत्। केन्द्रीय गृहमन्त्री अमित शाहः अद्य गुजरात राज्यस्य यात्रां प्रति इष्यति। स्वयात्रावधौ गृहमन्त्री अहमदाबाद गांधीनगर मण्डलयोः प्रायः 12 जनोपयोगी शिक्षा ग्रामीण आधारभूत संरचना परियोजनानां उद्घाटनं शिलान्यासं च विधास्यति। ईद उल अजहा अद्य कृत्स्ने उत्तर प्रदेशे सोत्साहं सोल्लासम् आचर्यते। बकरीद पर्व निर्विघ्नेन आचरितुं प्रशासनेन विस्तृता व्यवस्था कृतास्ति। राज्य सर्वकारेण सर्वेषां मण्डलारक्षि प्रमुखाणां कृते सञ्चेतना च प्रसारिता अस्ति यत् क्षेत्रे नूतन परम्परायाः आरम्भः न भवेत्, निषिद्धानां पशूनां बलिः न भवेत् इति सुनिश्चितं कर्तव्यम्। अन्ते च क्रिकेट क्रीडायां IPL क्रिकेट स्पर्धायां गतरात्रौ न्यू चण्डीगढ़ नगरे क्रीडिते एलिमिनेटर द्वन्द्वे राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलं 47 धावनांकैः पराजितम्। राजस्थान रॉयल्स दलेन सनराइजर्स हैदराबाद दलस्य सम्मुखं 44,200 धावनांकानां लक्ष्यं स्थापितम् आसीत्। प्रत्युत्तरे हैदराबाद दलं केवलं 96,100 धावनांकानेव अवाप्नोत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ములుగు జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఎం ప్రతాప్.
2: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన తిరు కళ్యాణ మహోత్సవానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, రాబోయే జాతర సమయానికి మెరుగైన సదుపాయాలు శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి దేవాదాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా RDO వెంకటేష్ అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 10 శాఖల అభివృద్ది కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఫైజల్ హుస్సేన్ స్పష్టం చేశారు. జిల్లాలో పెట్రోలు డీజిల్ పై వస్తున్న వదంతులు నమ్మవద్దని ఈ సందర్బంగా తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఏటూరు నాగారం మండలం కొండాయి చిన్నబోయినపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. గ్రామస్తుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం చిన్నబోయినపల్లి గ్రామంలో 1,46,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 11 కిలోవాట్ల విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ITDA PO లెనిన్ వత్సల్ పాల్గొన్నారు. ఏటూరు నాగారం రైతు వేదికలో రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సందేహాలను వ్యవసాయ అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. జనగణన 2027లో పౌరులు తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేలా జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ వాకథాన్ ములుగు బస్టాండ్, ప్రభుత్వ

0: ఆసుపత్రి బండార్పల్లి రోడ్డు వరకు సాగింది. ఈ సందర్బంగా ప్రజలకు జనగణన ప్రాముఖ్యం గురించి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు వివరించారు. ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేలా ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్బంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సర్పంచులు మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాఠశాల విద్యా కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి స్థానిక ప్రజాప్రతినిధులు తోడ్పాటు అందించాలని, విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి గ్రామాలు మున్సిపాలిటీ పరిధిలో అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలలో 100% విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా దర్బార్ కార్యక్రమం మంచి ఫలితాలిస్తోందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండలంలో 3,20,00,000 రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టెప్పో పాల్గొన్నారు. ములుగు జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ క్రీడల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క నగదు బహుమతులు అందజేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదు బహుమతి అందజేశారు. అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు.
1: ఇంతవరకు ఎం ప్రతాప్ గారు అందించిన ములుగు జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్ లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని

0: ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమాపేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాల్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమాపేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई.
0: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్ లో పాల్ జోర్జ్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్టంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్టంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావాన్ని గుర్తింపుగా ఒక పోలీసు విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీసు సిబ్బందితో కూడిన బృందం రాష్టపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమాపేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డు గుర్తించడం, సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాల వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమాపేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్ లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు పోస్టులు, ముళ్లకంచె, మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. మే 11న జరిగిన మొదటి కేబినెట్ సమాపేశంలో సరిహద్దు కంచే సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచే ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు.

0: గా మే 20న 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్ కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వశాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వశాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు. నలుగురు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమాపేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కార్యకర ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆలౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: బక్రీద్ పండుగ ప్రాసెస్యం గురించి ఇప్పుడు వింటారు.
2: ఇస్లాం ఒక సార్వజనీనమైన జీవిత విధానం పేరు. ఇందులో ముఖ్యమైన పండుగలు 2. ఒకటి రంజాన్, దీనినే ఈద్ ఉల్ ఫిత్ర్ అని కూడా అంటారు. రంజాన్ నెలలో 4 రోజుల కఠోర ఉపవాసాలు పాటించడం తప్పనిసరిగా చేయడం జరిగింది. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో దైవభీతిని, సాటి మానవుల పట్ల దయ, సానుభూతి, కష్టకాలంలో నీతి, నిజాయితీగా, ధర్మంగా జీవించే సహనగుణాన్ని అలవర్చుకునే శిక్షణ గర్పడం జరుగుతుంది. ఇక రెండవది ఈద్ ఉల్ అజా, దీనినే బక్రీద్ అని కూడా అంటారు. బక్రీద్ అంటే బక్రీలు అంటే మేకలు కోసుకొని తినే పండుగ అనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ వాస్తవానికి ఈ పండుగ అసలు ఉద్దేశం మనిషిని మనిషిగా, దైవభీతి పరునిగా మలచడమే. ఈ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒకడున్నాడని చాటి చెప్పడం, మానవులంతా ఆ ఒక్కడైన సృష్టికర్త దాసులని, పరస్పరం సోదర సమానులని చాటి చెప్పడం. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడేనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి దైవ సందేశహరుడని నమ్మే ముస్లింల మీద హజ్ యాత్ర తప్పనిసరిగా చేయడం జరిగింది. హజ్ అనగా యాత్ర అని అర్థం. విశ్వంలో మొట్టమొదటి ఆరాధనా ఆలయం మక్కాలోని కాబాను దర్శనం చేయడాన్ని హజ్ అంటారు. దీనిని నిర్మించింది మొట్టమొదటి మానవుడైన హజరత్ ఆదం అలైహిస్లాం. దీనిని పునర్నిర్మించింది హజరత్ ఇబ్రహీం అలైహిస్లాం మరియు అతని కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్లాం. ఇబ్రహీం అలైహిస్లాం సుమారు 5000 సంవత్సరాల క్రితం ఇరాక్ పట్టణంలో జన్మించారు. ఆ రాజ్యాన్ని ఏలే రాజు నమ్రూద్. ఆ రాజ్య మతగురువు హాజర్ హజరత్ ఇబ్రహీం అలైహిస్లాం తండ్రి. నమ్రూద్

రాజు నేనే దేవుణ్ణని, నేను చెప్పిందే వేదమని ఆ రాజ్య ప్రజలను బానిసలుగా చేసి రాజ్యమేలుతూ ఉండేవాడు. హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తండ్రి తన చేతులతో మలిచిన బొమ్మలను అమ్మి వాటిని ఆరాధించేలా చేసేవాడు. చిన్ననాటి నుండే హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం తన చుట్టూ ఉన్న వాటిని పరిశీలించేవాడు. మనిషి తన చేతులతో చేసిన బొమ్మలు దైవాలు ఎలా అవుతాయి, సృష్టితాలు దైవాలు కాదు, సృష్టించేవాడే దేవుడు అని ఇన్ని వజహాతు వజిహలిల్లజీ ఫతరస్ సమావాతి వలర్స్ హనీఫం వమానా మినల్ ముష్రికీన్, నేను అన్ని వైపుల నుండి ముఖం త్రిప్పుకొని ఏకోన్ముఖుణ్ణి ఈ భూమి ఆకాశాలను సృజించిన దైవత్వంలో భాగస్వాములుగా కల్పించేవాణ్ణి ఏమాత్రం కాదు అని ప్రకటించాడు. అంతేకాదు అక్కడి యువతను జాగృత పరచడం మొదలుపెట్టాడు. దీంతో రాజు నమ్రూద్ అతని తండ్రి తన ప్రజల మీద అధికారం పెత్తనం పోతుంది అని భయపడి నయానా భయానా అతనిని మార్చే ప్రయత్నం చేశారు. కాని అతను తన పందాను మార్చుకోలేదు, రాజ్య బహిష్కరణ గావించబడ్డాడు. తండ్రి తర్వాత మతగురువుగా లభించే రాజమర్యాదలు సుఖభోగాలు కాలతన్నాడు. ఎందుకంటే ప్రపంచ ప్రజలకు మిథ్యా దైవాల వలలో పడివేసి తాను తన సంతానం సుఖభోగాలు అనుభవించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి భిన్నంగా నిజ దైవం వైపు ఆహ్వానిస్తూ అనేక కష్టాలు నష్టాలను అనుభవించాడు. ముసలి వయసులో లేకలేక కలిగిన కుమారుణ్ణి సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సృష్టికర్త విధించిన పరీక్షలన్నింటిలో నెగ్గాక అల్లాహ్ అతన్ని మానవులందరికీ నాయకునిగా చేశాడు. అందుకే నేడు ప్రపంచంలో యూదులు క్రైస్తవులు ముస్లింలు సుమారు 90% మంది ప్రజలు అతన్ని ప్రవక్తగా తమ మార్గదర్శకునిగా భావిస్తారు. ఆ తండ్రి కుమారులు హజరత్ ఇబ్రహీం హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కలిసి నిర్మించిన ఆరాధనాలయమే కాబా. ఇదే విషయాన్ని ఖురాన్లో అల్లాహ్ ఇలా తెలియచేస్తున్నాడు. ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలున్నాయి. ఇబ్రహీం యొక్క ప్రార్థనా స్థలం ఉంది, దానిలో ప్రవేశించేవాడు రక్షణ పొందుతాడు. దీని నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏకేశ్వరుడైన అల్లాహ్ను విశ్వసించేవారు ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి అందరూ కలిసి దైవారాధన చేయడం, ఇస్లాం సందేశాన్ని తమ తమ ప్రాంతాల్లోకి తీసుకుని పోయి సందేశ ప్రచారం చేయడం. ఎలాంటి మానవ సంచారం లేని నిర్మానుష ప్రదేశంలో కాబా నిర్మాణం చేస్తూ ఇబ్రహీం మరియు అతని కుమారుడు చేసిన ప్రార్థనను ఒకసారి చూడండి. ఓ ప్రభు, ఈ ప్రదేశాన్ని సుఖశాంతులకు నిలయంగా చేయి. ఈ నగరాల్లో అల్లాహను పరలోకాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఆహారాన్ని ప్రసాదించు. అప్పుడు సృష్టికర్త అయిన దైవం ఇలా జవాబు పలికాడు. విశ్వసించని వారికి కూడా ఇహలోక తాత్కాలిక జీవిత అవసరాలను ప్రసాదిస్తాను, కాని చివరికి వారు నరకయాతన వైపు ఈడుస్తాను. ఇది అత్యంత దుర్భరమైన నివాస స్థలం. ఇలా వేల సంవత్సరాలు గడిచాయి. తిరిగి కాబాలో విగ్రహ ప్రతిష్ట జరిగింది. హజ్ సమయంలో గానా బజానా నగ్నంగా కాబా చుట్టూ ప్రదర్శన చేయడం, జంతువులను బలిచ్చి మాంసం రక్తం కాబా గోడలకు పూయడం, ప్రతి వర్గంలో తమ తమ ప్రాంతాల గొప్పలు వారి నాయకుల కీర్తిస్తూ గానా బజానా చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా 1450 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మక్కా నగరంలో జన్మించారు. ఎలా అయితే హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం మూఢనమ్మకాలను అసత్య దైవత్వాన్ని తుదముట్టించారో, ఏకేశ్వర దాస్యం ప్రచారం చేశారో, సరిగ్గా అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్వచ్ఛమైన దైవ ధర్మాన్ని పునః ప్రతిష్ఠించారు. తరాల తరబడి వేళ్లానుకున్న దురాచారాలన్నిటినీ నామరూపాలు లేకుండా చేయడం జరిగింది. హజ్ సమయంలో కామచేష్టలకు దుష్కార్యాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలని ఆజ్ఞాపించడం జరిగింది. కీర్తి ప్రతిష్టల కోసం పొగడ్తలు తాతతండ్రుల ఘనకార్యాలు అతిశయోక్తి కవి సమ్మేళనాలు ఒకరినొకరు తులనాడరాలు అన్ని అరికట్టబడ్డాయి. కుర్బానీ రక్తాన్ని కాబా గోడలకు పులమడం మాంసాన్ని కాబా ద్వారం వద్ద పడవేయడం నిలిపివేయడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నాడు, అల్లాహ్కు జంతువుల రక్తం కాని మాంసం కాని చేరవు, కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. నగ్నంగా ప్రదర్శన చేయడం నిషేధించడం జరిగింది. ఖురాన్లో అల్లాహ్ ఇలా ఆదేశించాడు, ఓ ప్రవక్త, సిగ్గుమాలిన పనిని అల్లాహ్ ఎన్నటికీ ఆదేశించడు. ఆదాం సంతానమా, ప్రతి ఆరాధన సమయంలో మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. అజ్ఞాన కాలంలో హజ్ సమయంలో ఎవరితో మాట్లాడకుండా మూగ హజ్ చేసేవారు, అలాగే ఆకలి దప్పులతో హజ్ చేసేవారు. ఇవన్నీ నిషేధించడం జరిగింది. అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, తినండి త్రాగండి, కాని మితిమీరి ప్రవర్తించకండి. మితిమీరే వారిని అల్లాహ్ ప్రేమించడు అని ఖురాన్లో తెలపడం జరిగింది. హజ్ యాత్ర ప్రారంభంలో ప్రాపంచిక డాబుసరి హోదా అన్నీ వదిలివేసి ధనవంతులు పేదవారు

0: జాతీయ వర్గ వర్ణ భేదభావాలన్నీ వదిలి ప్రతి ఒక్కరూ కేవలం రెండు తెల్లని కుట్టని వస్త్రాలు ధరిస్తారు. దాన్ని ఇహ్రామ్ అంటారు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా అడుగడుగున దైవనామ స్మరణ జరుగుతుంది. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లా షరీకలక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్ నేమత లకౌల్ ముల్క్ లా షరీకలక్, హాజరయ్యాను ఓ ప్రభు హాజరయ్యాను, నీకు భాగస్వామి ఎవరూ లేరు, నేను హాజరయ్యాను, నిశ్చయంగా సకల స్తోత్రాలు నీకే, వరాలన్నీ నీవే, అధికారం నీదే, నీకు భాగస్వామి ఎవరూ లేరు అనే నినాదాలు వినిపిస్తాయి. చిత్తశుద్ధితో పవిత్రమైన ఆత్మతో అల్లాహ్ కోసం హజ్ చేసేవారు, హజ్ లో కామోద్రేకాలను పాపకార్యాలను త్యజించేవారు అప్పుడే పుట్టిన పసిపాపల పరమ పవిత్రులవుతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ఉపవాసాల మాసం రంజాన్ ముగియగానే ఈ హజ్ యాత్రకు సిద్ధమవుతారు. ముస్లింలు కపటం కల్మషం లేని మనసుతో, స్వార్థం స్వలాభం లేకుండా, ఎవరి పట్ల పగ ద్వేషం లేకుండా, ఎవరి హక్కును కొల్లగొట్టకుండా, అధర్మ సంపాదన లేకుండా పరమ పవిత్రంగా హజ్ యాత్ర చేయాలి. అందుకే హజ్ యాత్రకు ముందు తమ బంధుమిత్రుల్ని కలుసుకుని తెలిసి తెలియక ఎవరినైనా బాధ పెట్టినా, ఎవరి సొమ్మునైనా అక్రమంగా తీసుకున్నా క్షమించమని వేడుకుంటారు. జీవిత విధాన శైలి మార్చుకుంటారు. సకల చెడులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే హజ్ యాత్ర ప్రారంభం కాగానే ప్రాపంచిక వ్యామోహం వదిలి ఒక భికారిలా సాధువులా తెల్లని రెండు దుస్తులు వేసుకుని అతనిలో అప్పటి వరకున్న ధనహంకారం, దాబుసరి, హోదా, గొప్పలు అన్ని పటాపంచలైపోవాలి. అయితేనే హజ్ నెరవేరుతుంది. హజ్ చేసి వచ్చాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా మైదానంలో హజతుల్ విదా ప్రసంగంలో చేసిన ప్రసంగాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్య అంశాలు, ఈ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఒక్కడే, మానవులంతా ఆయనకే దాస్యం చేయాలి, మానవులంతా సృష్టికర్త దాసులే, అరబ్బులకు అరబ్బేతరులపై, నల్లవారికి తెల్లవారిపై, తెల్లవారికి నల్లవారిపై ఎలాంటి ఆధిక్యత లేదు, మీలో రంగు రూపం కులం మతం వర్గం వర్ణం ప్రాంతాన్ని బట్టి ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం లేదు, మీలో అందరికంటే ఎవరు నైతికంగా ఉన్నతులో ఎక్కువగా దైవానికి భయపడతారో వారే మీలో అందరికంటే గొప్పవారు. స్త్రీల విషయంలో బలహీనుల విషయంలో అల్లాహకు భయపడండి. అజ్ఞాన కాలపు మూఢనమ్మకాలు నా కాలి కింద నలిపివేస్తున్నాను. అల్లాహ్ వడ్డీని నిషేధం చేశాడు. కష్టపడకుండా అన్యాయంగా అక్రమంగా సంపాదించే సంపదంతా అధర్మమే. వ్యభిచారం అశ్లీల పనుల దరిదాపు కూడా వెళ్ళకండి. అప్పు తీసుకుంటే తప్పకుండా తీర్చాలి. వాగ్దానం చేస్తే తప్పక నెరవేర్చాలి. ఒక్కడైన సృష్టికర్తను విశ్వసించే ముస్లింలారా, పండగ పరమార్థం తెలుసుకోండి. మీ నమ్మకం విశ్వాసం మీ చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా పండగ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సృష్టికి సృష్టికర్త ఒక్కడే అని నమ్మినప్పుడు ప్రపంచంలో ఉన్న మానవులంతా ఆయన దాసులే. అలాంటి దాసులకు కష్టం నష్టం కలగకుండా, వారి విశ్వాసాలకు భంగం కలగకుండా వ్యవహరించాలని ఇస్లాం బోధిస్తుంది. ఖుర్బానీ అంటే త్యాగం. కేవలం జంతువుల ఖుర్బానీ ఇవ్వడం కాదు, ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను తూచా తప్పకుండా పాటించాలి. ముందుగా మనలో కోపం ద్వేషం పగ ప్రతీకారాలన్నిటినీ త్యాగం చేయాలి. స్వార్థం స్వలాభం వీడాలి. న్యాయం ధర్మం కోసం ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాంలా కృషి చేయాలి. అల్లాహ్ మనందరినీ కలిసి మెలిసి శాంతి సామరస్యాలతో అన్నదమ్ముల్లా జీవించే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అధర్మం అన్యాయం అంతం కావాలని, ధర్మం న్యాయం సత్యం సర్వదా విరాసిల్లాలని ఆ దైవాన్ని ప్రార్థిద్దాం. అందరికీ త్యాగాల పండగ ఈద్ ఉల్ అజా బక్రీద్ పండగ.
1: మీరింతవరకు బక్రీద్ పండగ ప్రాసెసింగ్ గురించి విన్నారు.
2: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
6: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
5: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 పాటల
0: పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: కళ.
1: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
2: నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈరోజు ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత. వినండి ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా పరిచయాలతో కూర్చిన కార్యక్రమం.
1: శ్రోతలకి నమస్కారం. ఋతుక్రమ సమయంలో మహిళలు పాటించవలసిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, అపోహలు, మూఢనమ్మకాలను తొలగించడం కోసము ఈరోజు ఋతు పరిశుభ్రత దినోత్సవంగా ప్రపంచమంతటా జరుపుకుంటున్నాం. ఋతు పరిశుభ్రత ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఏం చెబుతున్నారో విందామా?
2: నమస్తే అండి, నేను డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కొత్తగూడెం జీజీహెచ్. మనకి మెన్స్ట్రల్ హైజీన్ అనేది ప్రతి ఒక్క మహిళకి తెలిసి ఉండాలి. చదువుకునే పిల్లలైనా సరే, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయినా, ఇంట్లో ఉండే వాళ్ళైనా, ఎవరికైనా ఇవి కొన్ని జాగ్రత్తలు అనేవి తెలిసి ఉండాలి. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. సో ఏం చేయాలి ఫస్ట్ థింగ్ అనంటే, ఇప్పుడు చాలా మనకి ఒకప్పుడైతే క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు, దాన్ని వాష్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవడం వల్ల ఓల్డ్ టెక్నిక్స్. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి, మనకి శానిటరీ ప్యాడ్స్ వచ్చాయి, ట్యాంపోన్స్ వచ్చాయి, మెన్స్ట్రల్ కప్స్ వచ్చాయి, కొన్ని డైపర్ థింగ్ లాగా కాటన్వి వచ్చాయి, చాలా వచ్చాయి. సో ఏది యూజ్ చేసినా ఫస్ట్ మనం ఒకవేళ ప్యాడ్స్ చూసుకున్నట్టయితే, మనము మీకు ఫ్లో అయినా ఎక్కువైనా తక్కువైనా గానీ ప్రతి 4 నుంచి 6 గంటలకు ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి ప్యాడ్. మాకు అవ్వట్లేదు, తక్కువే అవుతుంది అని పొద్దున్న పెట్టుకొని సాయంత్రం దాకా ఉండడము అలాంటివి చేయకూడదు. ఎందుకంటే అలా ఎక్కువ మోర్ దెన్ 6 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ చేసుకున్నారనుకోండి, మనకి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ ఇన్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్, అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కావచ్చు, కొంచెం ఏమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రాబ్లమ్

0: సో కంపల్సరీ ప్యాడ్స్ అనేవి 4 నుంచి 6 అవర్స్ ఒకసారి ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అదే టాంపాన్స్ చూసుకుంటే అయితే అండి, అవి కూడా మనము ఒక 6 అవర్స్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. అది కూడా సింగిల్ టాంపాన్ యూజ్ చేసుకోవాలి, మల్టిపుల్ అలా పెట్టుకోకూడదు. దీనికి కొంచెం మనకి ఎడ్యుకేషన్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ కప్స్ వచ్చినప్పుడు కప్స్ ఒక 8 నుంచి 10 అవర్స్ ఉంచుకోవచ్చు. తర్వాత కప్ కెపాసిటీని బట్టి దాన్ని మనం వేస్ట్ బ్లడ్ అంటే ఐ మీన్ మెన్స్ట్రుయేషన్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అది పీరియడ్ అయిపోయినాక మీరు స్టెరిలైజేషన్ అంటే హాట్ వాటర్ లో కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా బా హాట్ వాటర్ లో క్లీన్ చేసుకొని మళ్ళీ అది మీరు రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాడ్స్ ఈ టాంపోనెంట్స్ ఏంటి అని అంటే మనం డిస్కార్డ్ చేయాలి. ఒక టిష్యూ పేపర్ లో కావచ్చు, ఏదైనా పేపర్ లో కావచ్చు, వ్రాప్ చేసేసి అది టాయిలెట్స్ లో అట్లా మనము త్రో చేయకూడదండి. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది మనందరికి, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి. ఒక డస్ట్ బిన్స్ లో వేసేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మనము ఇన్నర్ వేర్స్ అనేవి కొంచెం కాటన్ క్లాత్ టైట్ ఫిట్టింగ్ కాకుండా లూజ్ గా ఉండేవి కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి సరిగ్గా గాలి ఆడకపోవడము, కాన్స్టెంట్ గా స్వెట్టింగ్ ఉండడం వల్ల మనకి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పాను కదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పర్సన్స్ అంటే ఇతర క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళనే కాదు ఎవరైనా కూడా హైజీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ టైంలో మనకు మెన్స్ట్రుయేషన్ టైంలో మనము మంచి హైడ్రేషన్ ఉండాలి. అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడము, ప్లస్ ఫ్రూట్స్ కావచ్చు, ఎనర్జెటిక్ ఫుడ్ తీసుకుంటే ఏంటి అని అంటే కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటది, కొంతమంది అనీజీగా ఉంటది, కొంతమంది ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు, కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటది. సో అవన్నీ మనం ఓవర్కమ్ కావాలి అని అంటే మనము హెల్దీగా ఉండాలి. సో ఇంకొంతమంది అయితే చాలా అంటే ఏ పని చేయకుండా కొంచెం చాలా అనీజీగా ఉంటారు, వాళ్ళకి గవర్నమెంట్ కూడా క్యాజువల్ లీవ్స్ పెట్టుకోవచ్చు అనే పర్మిషన్ కూడా రీసెంట్ గా మనకి వచ్చింది. అవి అలాంటివి యూజ్ చేసుకోవచ్చు, ఇట్స్ అవర్ రైట్ అన్నమాట. సో ఎవరు కూడా దేనికి హెసిటేట్ అవ్వకుండా అసలు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది ఖచ్చితంగా ప్రతి మహిళ అనేవి ఈ బేసిక్ థింగ్స్ అనేవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటి అంటే లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనము అవి చేంజ్ చేసుకునే టైము ఐ మీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి వాష్రూము ప్రైవసీ ఉండకపోవచ్చు, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేంజ్ చేసుకోవాలి. లేదు అంటే చేంజ్ చేసుకున్న ప్రతిసారి కూడా మైల్డ్, మరీ కాన్సన్ట్రేటెడ్ సోప్స్ కాకుండా మైల్డ్ సోప్స్ తో బిఫోర్ ఆఫ్టర్ హ్యాండ్ వాషింగ్ అండ్ జెనైటల్ ఏరియా క్లీన్ గా ఉంచుకోవడము, డ్రైగా ఉంచుకోవడం, మనకి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఏవైనా రాకుండా ఉంటాయి. సో మెయిన్ గా క్లీన్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ పీరియడ్స్ టైంలో. అన్ని తినొచ్చండి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి, అండ్ మంచి డైట్ తీసుకోవడం, ఎస్పెషలీ ఫ్రూట్స్ ఈజీగా డైజెషన్ అవేవి తీసుకుంటే సమ్ కైండ్ ఆఫ్, కొంతమంది పీరియడ్స్ టైంలో అంత అనీజీగా ఉండడము, ఏ పనులు సరిగ్గా చేయకపోవడము, మూడ్ ఆఫ్ ఉండడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి. సో మనం ఇంకా లైక్ డైజెషన్ అయ్యేవి ఇష్టం లేనివి తిన్నా కూడా ప్రాబ్లం అవుతుంది, అంటే కొంతమందికి వామిటింగ్స్ అవ్వడము, కొంతమందికి మోషన్స్ కూడా అవుతాయి. సో మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి, అది కూడా అడిక్వేట్ గా ఈజీగా అరిగేది, అంటే ఫ్రూట్స్ కావచ్చు. లైక్ కొంతమంది చాలా కర్డ్ రైస్ తినొద్దు అని అంటారు, అలాంటిది ఏమి ఉండదండి, అన్ని తినొచ్చు, ఏమి కాదు. మనం ఎంత మంచి డైట్ తీసుకుంటే అంత హెల్దీగా ఉంటాము. మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు వచ్చే స్టమక్ పెయిన్ ఏమంటామంటే డిస్మెనోరియా అంటాం అన్నమాట. ఇది యూజువల్ ఏంటి అని అంటే అనోవలేటరీ సైకిల్స్ లో ఎక్కువగా చూస్తాము, కామన్ థింగ్. అదే చాలా మంది 100 లో మోస్ట్ ఆఫ్ ది 90 మెంబర్స్ ఫేస్ చేస్తారు. కొంతమందికి మైల్డ్ ఉంటది, కొంతమందికి సివియర్ గా భరించలేకుండా ఉంటారు. మనము చిన్న యాంటీస్మాస్మోడిక్ అనేది అది యుట్రైన్ కాంట్రాక్షన్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, అండ్ ఇన్అడిక్వేట్ డైట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో చిన్న మైల్డ్ యాంటీస్పాస్మోడిక్స్ అనేవి దొరుకుతాయండి, అవి వేసుకోవచ్చండి.
1: అందరికి నమస్కారం, నేను బి నీరజ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాబు క్యాంపు కొత్తగూడెం ప్రధాన ఉపాధ్యాయురాలిని. మా పాఠశాలలో బాలికల విద్యతో పాటు వారి ఆరోగ్యం, భద్రత, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణ

ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఒక బాలిక ఆరోగ్యంగా భద్రంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనే నమ్మకంతో మా పాఠశాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాము. ముఖ్యంగా బాలికల ఆరోగ్యము మరియు హైజీన్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి అవసరమైన శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్నాము. దీని ద్వారా వారు ఆరోగ్య సమస్యలు లేకుండా పాఠశాలకు నిరంతరాయంగా హాజరయ్యేలా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థినులు తమ సమస్యలు సందేహాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియచేయడానికి పాఠశాలలో గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు చేశాం. పిల్లలు వారి యొక్క సమస్యలు రాసిన ప్రతి అంశాన్ని మేము వారానికి ఒకసారి పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత సరైన మార్గదర్శనం అందిస్తున్నాము. పాఠశాలలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి క్లబ్ కు కూడా ఫ్రెండ్లీ టీచర్ ఇన్ఛార్జ్ గా ఉంటారు. ప్రతి నెల విద్యార్థుల కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యము, పరిశుభ్రత, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు వైద్యులను ఆహ్వానించడం జరుగుతుంది. హెల్త్ అండ్ హైజీన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలకు

0: సభలకు నిరంతరాయంగా హాజరయ్యేలా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అలాగే విద్యార్థినులు తమ సమస్యలు, సందేహాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలియచేయడానికి పాఠశాలలో గ్రీవెన్స్ బాక్స్ ఏర్పాటు చేశాం. పిల్లలు వారి యొక్క సమస్యలు రాసిన ప్రతి అంశాన్ని మేము వారానికి ఒకసారి పరిశీలిస్తాం. పరిశీలించిన తర్వాత సరైన మార్గదర్శనం అందిస్తున్నాము. పాఠశాలలో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేశాం. ప్రతి క్లబ్ కు కూడా ఫ్రెండ్లీ టీచర్ ఇన్ఛార్జ్ గా ఉంటారు. ప్రతి నెల విద్యార్థుల కొరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యము, పరిశుభ్రత, పోషకాహారం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు వైద్యులను ఆహ్వానించడం జరుగుతుంది. హెల్త్ అండ్ హైజీన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు కూడా పోషకాహారం గురించి, వాటిని పిల్లలకు యవన దశలో వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం, ఆకుకూరలు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందో వారి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. యవన దశలో బాలికలు ఎదుర్కొనే శారీరక మార్పులు, సందేహాలపై ప్రత్యేక అడాలసెన్స్ సెమినార్లు నిర్వహిస్తూ ఉంటాం. వారికి సరైన అవగాహన కల్పిస్తూ మా లక్ష్యం కేవలం విద్య బోధించడం మాత్రమే కాదు, ప్రతి బాలిక ఆరోగ్యంగా, భద్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగి సమాజంలో ఆదర్శ మహిళగా నిలవాలని కోరుకుంటున్నాము. పాఠశాలలో బాత్రూమ్స్ ఇవన్నీ కూడా పక్కనే తిలక్ కాంప్లెక్స్ నుంచి ఒక వ్యక్తి వచ్చి కడుగుతారు. యాసిడ్, బ్లీచింగ్ అన్ని కూడా సామాన్లన్నీ కూడా మేము ఇస్తాం. మా పాఠశాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. ఒక స్కావెంజర్ ని నియమించాము. దానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా వ్యక్తిని నియమించడం జరిగింది. సంబంధించిన క్లీన్సర్లు, చీపుర్లు అన్ని కూడా వాళ్ళకి అందిస్తాం. పాఠశాలలో పిల్లల బాత్రూమ్స్ లో రన్నింగ్ వాటర్ కూడా ఎప్పుడు తగ్గకుండా చూస్తూ ఉంటాం. మోటార్ ఫెసిలిటీ అన్ని కూడా ఉన్నాయి. మా పాఠశాల PM3 పాఠశాలగా ఎంపిక కావడం జరిగింది. డైరెక్ట్ కేంద్రం నిధుల నుంచి మాకు డైరెక్ట్ గా వస్తాయి. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
1: కిశోర బాలికలకు సంవత్సరంలో 2 సార్లు పోషణ్ పక్వాడా, పోషణ మాస కార్యక్రమంలో స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏం చెబుతారో అంగన్వాడీ సూపర్వైజర్ శారద గారి మాటల్లో విందాం.
2: కిశోర బాలికలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మనకు ఏప్రిల్లో మరియు సెప్టెంబర్లో పోషణ పక్షం మరియు పోషణ మాసం కార్యక్రమాల భాగంగా ఒకరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది దగ్గరలో ఉన్న స్కూల్స్ లో, హై స్కూల్స్ లో లేకపోతే కాలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఆడపిల్లలకు ప్రత్యేకించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో ఏంటంటే పోషకాహారం గురించి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు రక్తహీనత అనేది ఎలా ఉంటుంది, అంటే రక్తహీనత ఏర్పడడానికి కారణాల గురించి చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఆడపిల్లలకు ప్రతి నెల నెలసరి వాటి గురించి మొహమాట పడకుండా ఆడపిల్ల ధైర్యంగా తనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని చెప్పగలిగేటట్టుగా వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. పిల్లలు, ఆడపిల్లలు అనేది ఆ పీరియడ్ టైంలో వ్యక్తిగత హైజీనింగ్ పాటించడానికి స్కూల్లో ఏర్పాట్లలో ఎలా ఉన్నాయంటే వాళ్ళకి బాత్రూమ్స్ ఏర్పాట్లు ఉన్నాయా, అంటే ప్యాడ్స్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ స్కూల్ సౌకర్యం ఉందా లేదా అనేది కూడా వాళ్ళని కనుక్కోవడం జరుగుతుంది. దాంతోపాటు ఆడపిల్లలు ఆ పీరియడ్ టైంలో రోజులో కనీసం, అంటే ఒక రోజు కనీసం 3 ప్యాడ్స్ అనేది వాడాలనేది చెప్పడం జరుగుతుంది. అలా వాడకపోవడం వల్ల దుష్ప్రభావాలు ఏం కలుగుతాయి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మంచినీరు ఆ టైంలో వాటర్ కూడా 4 to 5 లీటర్స్ వరకు వాటర్ తాగాలని ఆ పిల్లలకు చెప్పడం వల్ల జరుగుతుంది. స్కూల్స్లలో ప్రత్యేకించి వాళ్ళకు అవేర్నెస్ కల్పించినప్పుడు ఆ పిల్లలు ప్రత్యేకించి, ఇప్పుడు గతంలో ఏంటంటే బిడియం ఉండేది, ఈ మాట మాట్లాడడానికి లేడీ టీచర్ ఉన్నప్పుడే చెప్పడం, అలా కాకుండా ఎవరున్నా కూడా ఆ మీటింగ్స్ ఋతుక్రమం అంటే ఇప్పుడు సహజంగా జరిగేది కాబట్టి దీన్ని మొహమాట పడకుండా ప్రతి ఆడపిల్ల తను ఏం ఫేస్ చేయగలుగుతుంది అనే ఆ పిల్లల్ని అడుగుతాము. మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఇలా యూస్ చేసుకుంటున్నారా, లేకపోతే ఇంటికి వెళ్తున్నారా, ఆ టైంలో స్కూల్ మానేయడం జరుగుతుందా అనేది ఆడపిల్లల్ని ప్రత్యేకించి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అడగడం జరుగుతుంది. వాళ్ళు అక్కడే స్కూల్లోనే ఉంటున్నారా, ఆ టైంలో కూడా స్కూల్కి వస్తున్నారు. స్కూల్ బాత్రూమ్స్ లోనే ఒక డస్ట్బిన్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ డస్ట్బిన్ లో ఇక వాడుకోవడం, వాళ్ళు ఆ టైంలో పీరియడ్ టైంలో కూడా వాష్రూమ్స్ కి వెళ్ళడము, ప్రత్యేకించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలంటే, అంటే ఆ

0: ఏ మొత్తంలో ఒకే పేరుతోటి స్కూల్లో పొద్దాక ఉండడం అంటే రెండు పూటలా 9 to 4 వరకు ఉండడం అంటే కష్టం కాబట్టి మధ్యలో వాళ్ళకు ఇంటర్వెల్ టైంలో అయినా లేకపోతే లంచ్ టైంలో అయినా అలా వాష్రూమ్స్ లో ప్రత్యేకించి ఒక డస్ట్బిన్ అనేది ఏర్పాటు చేస్తారు అని పిల్లలు చెప్పడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళైతే వాళ్ళ ఎదుర్కొంటున్న అంటే ఋతుక్రమ సమయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా హెవీ బ్లీడింగ్ లాంటి ఎలా ఉన్నా గానీ చెప్పగలుగుతున్నారు ఇప్పుడు పిల్లలు. గతంలో ఏంటంటే ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఏంటంటే నలుగురిలో బిడియంగా ఉండేటోళ్ళు మాట్లాడలేకపోయేటోళ్ళు. ఇప్పుడు పిల్లలకు అవేర్నెస్ కల్పించడం వల్ల కూడా చాలా వరకు వాళ్ళలో మార్పు వచ్చింది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నారు పిల్లలు. అదే విధంగా కాటన్ ప్యాడ్స్ అనేవి కూడా ఎటువంటి ప్యాడ్స్ వాడాలి ఏంటనేది కూడా అవేర్నెస్ కల్పించి మేము మాతో పాటు హబ్ టీమ్ వాళ్ళు కూడా శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్లో. ఆ పిల్లలందరినీ ఒక చోట మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అంటే ఆ ప్యాడ్ అనేది ఒకే రోజు ఆ 9 to 4 hours వరకు ఒకే ప్యాడ్ మీద ఉండడం వల్ల అంటే దుష్ప్రభావాలు కూడా కొన్ని అంటే వైట్ డిశ్చార్జ్ లాగా అలాగే ఉండడం వల్ల కొంతకాలానికి అది వైట్ డిశ్చార్జ్ లాగా మారడము దాని వల్ల స్మెల్ రావడము ఇంకా ఇన్ఫెక్షన్ పెరగడము ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం అలా జరిగిద్దని అలా కాకుండా మీరు ఖచ్చితంగా రోజులో 3 ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చుకోవాలని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం వల్ల చాలా వరకు మారారు. అంటే డేలో 3 టైమ్స్ అనేది ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో అయితే వాళ్ళు చాలా వరకు పిల్లలు అవేర్నెస్ అనేది వాళ్ళలో ఏర్పడిందని మేము భావిస్తున్నాం మేడం. కొంతమంది పిల్లలు ఒకరిద్దరు ఇలా వస్తారు, మేడం ఇలా నాకు 15 డేస్ అవుతుంది, ఇలా 20 డేస్ నుంచి ఇలా పీరియడ్స్ అవుతున్నాయి. కొంతమంది పిల్లలు ఏంటంటే గతంలో ఇలా ఉండేది, ఇప్పుడు తిన్న జంక్ ఫుడ్స్ వల్లనో దేని వల్లనో గానీ వాళ్ళకు కంటిన్యూస్ గా 10 డేస్ 15 డేస్ అలా పీరియడ్స్ అవుతున్నాయి. మాకు చెప్పడం ద్వారా మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా తల్లికి చెప్పడము వాళ్ళ మదర్ కి చెప్పడం ఈ విషయము భయపడకుండా మదర్ కి చెప్పి దగ్గరలోనే హాస్పిటల్ కి ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేయించుకోవాలని. అంటే ఆడపిల్లలకి ప్రత్యేకించి పీరియడ్స్ టైంలో అంటే కొద్దిగా హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళతోటి ఇక అలా వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు యూస్ చేయడము, వాటర్ యూస్ చేయకుండా అలాగే వచ్చేస్తే రేపటి రోజున అది ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఇలా స్టమక్ అంతా ఇక గర్భాశయం లో ప్రాబ్లమ్స్ అనేది పీరియడ్స్ హెవీ పీరియడ్స్ అవ్వడము అలాంటివి జరుగుతుందని ఖచ్చితంగా వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు వాటర్ ఖచ్చితంగా వినియోగించాలనేది వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది.
1: విన్నారు కదా, ఋతుక్రమ సమయంలో పాటించవలసిన పరిశుభ్రత గురించి. మరి ఋతుక్రమ సమయంలో పరిశుభ్రతను పాటిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
2: ఈరోజు ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
4: మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
4: మరొక నెంబర్ 2950-39.
5: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
3: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
4: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
5: పాడుతూ పరవశించు జన్మ జ

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు గిరిసీమలు గిరిజనుల కార్యక్రమం.
5: ఈనాటి కార్యక్రమంలో గిరిజన పాటలు వింటారు.

పెదరాలి పెద్దమ్మ వియ్యాలో ఎందారే కొడుకులే వియ్యా.

భద్రతగరియాలో వెన్నెసిరున్న దేవియాలో

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एन ऑटोनोमस कॉलेज केटीपीएस रोड पालवंचा जिला लोने एकाएक महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुल तो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्या 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्य की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలవెల సమయం 8 గంటలు కాస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తల ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ, సాహిత్య రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాలలకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్షిప్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో మొత్తం 650 కొత్త స్కాలర్షిప్లు అందజేస్తారు. ఎంపికైన వారికి ప్రతి సంవత్సరం 3600 స్కాలర్షిప్తో పాటు గరిష్టంగా 9000 రూపాయల వరకు శిక్షణ ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తుంది. మొత్తం 12600 రూపాయలు వీరికి అందుతాయి. జనరల్ కేటగిరీ వారికి 375 స్కాలర్షిప్లు, సాంప్రదాయ కళాకారుల కుటుంబాలకు 125 స్కాలర్షిప్లు, కనీసం గత 3 సంవత్సరాలుగా కళారంగంలో ఉన్న కుటుంబాల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. గిరిజన సంస్కృతి షెడ్యూల్ తెగల ఎస్టీ అభ్యర్థులకు 100 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. సృజనాత్మకత, రచన, సాహిత్య కళలకు 30 స్కాలర్షిప్లు, దివ్యాంగులకు 20 స్కాలర్షిప్లు అందజేస్తారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న లేదా సంప్రదాయ ప్రదర్శన కళా కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. సంబంధిత కళారూపంలో కనీసం 3 ఏళ్ల శిక్షణ కలిగి ఉండాలి. సృజనాత్మకత, రచన మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రులు నెలవారీ ఆదాయం 8000 కంటే తక్కువ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు విషయానికి వస్తే 10 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2026-2027

0: సంవత్సరానికి అంటే జూలై 1, 2012 నుంచి జూన్ 30, 2016 మధ్య ఈ 2 తేదీలతో కలుపుకొని జన్మించిన పిల్లలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును 15A సెక్టార్ 7 ద్వారకా న్యూఢిల్లీ 11-00-75 అనే చిరునామాకు పంపించుకోవాలి. ఆఫ్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి చిరునామా మరొకసారి 15A సెక్టార్ 7 ద్వారకా న్యూఢిల్లీ 11-00-75 అనే చిరునామాకు పంపించుకోవాలి. ప్రాంతీయ స్థాయి ఇంటర్వ్యూలు 2026 నుంచి ప్రారంభిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు ఇతర సమాచారం కోసం https://ccrtindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://ccrtindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ May 31, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా ఫోన్ చేసి కోరుకొని వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429538 2955039. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు సుగ్రీవ గారు. మీకు ఇష్టమైన పాటల్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చిత్తూరు జిల్లా కోతలపట్టు మండలం తలిపిరుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్.
0: నరేంద్ర రెడ్డి గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు ఈరోజు?
1: సార్, ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాకు నింది సంగం సంసారం సినిమా నుంచి ఎవరికి తల వంచకు అనే పాట కాదు సార్?
0: తప్పకుండా వినిపిస్తున్నామండి.
1: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: నమస్తే సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి? ఈశ్వర్ యాదవ్ గారు, ఏ పాట వింటారు ఈరోజు? తప్పకుండా వినిపిస్తున్నాం అండి.

ఈశ్వర్ యాదవ్ గారు ఏ పాట వింటారు ఈరోజు? తప్పకుండా వినిపిస్తున్నాం అండి.

0: వ్యాపారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో,
3: నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను శ్రీయాదనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు సార్.
2: వెంకటరాములు గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందామని కాల్ చేశారు?
3: ఇవాళ రేపు నా బర్త్డే సార్.
2: ఓకే అండి.
3: రేపు మాకు ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియపరచండి. ఆకాశవాణి ద్వారా రేపు.
2: ఓకే అండి.
3: దాని సందర్భంగా ఇవాళ అడ్వాన్స్ గా ప్రాణ స్నేహితుల సినిమా నుంచి స్నేహాన్ని కన్నా నిన్న అన్న పాట వినిపించండి.
2: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
3: మా శ్రోతలందరి కోసం సార్.
2: ఓకే అండి, వింటున్నా మీకోసం, మాకోసం, శ్రోతలందరి కోసం.
3: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
2: ధన్యవాదాలండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
2: ఫోన్ నెంబర్లు 08744295038, 295039.

ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: కళ.
1: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
0: నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా.
2: కార్యక్రమంలో తర్వాత శ్రోత, హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీరరావు. నా పేరు వేముల పరశురాము సార్.
2: పరశురాం గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ప్రారంభిద్దాం?
3: సినిమా పేరు సార్ జగదేక వీరుని కథ సార్.
2: జగదేక వీరుని కథ
3: సార్? అందులోకి అయినదేమో అయినది సార్ పాట.
2: సరే అండి,
3: కంటపడవాడు.
2: ఓకే, వినిపిస్తున్నాం, వినండి.
3: ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు.

0: కాలకొండ తర్వాత శ్రోత. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. స్వీట్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందామని?
1: అన్నయ్య నుంచి.
0: ఓకే అండి, తప్పకుండా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: నా గోటు శృతిలో నా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: నా గుండె లయలో నా పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: కరకులో తర్వాత శ్రోత హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాములు గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నా?
0: మేము బాగున్నాం అండి. మీ వ్యాపారం ఎలా ఉంది?
1: వ్యాపారం అంతేనా?
0: అయితే లాభాలు తగ్గిపోయినాయి. అంతే, సర్వీస్ ఇవ్వాలి తప్పకుండా. అంతే అంతే. ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: దేవుల సినిమా అందరి
0: తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: కార్యక్రమం తర్వాత శ్రోత, హలో.
10: హలో, గుడ్ మార్నింగ్ సార్.
9: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పాపకొల్ల నుండి ఝాన్సీ గారు. ఏ సినిమా నుంచి పాట విందామని ఫోన్ చేశారు?
10: వర్ణకమలం చిత్రం నుండి. ఆకాశంలో ఆశల హరివిల్లు.
9: తప్పకుండా వినిపిస్తున్నామండి, వినండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజేష్ గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. ఈ మధ్య కాలంలో కాల్ చేయనట్టుందిగా మా స్టేషన్ కి. మీరు బిజీ అయిపోయారు అయితే. సరే, ఈ రోజు ఏ పాట విందామని కాల్ చేశారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తున్నామండి. తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.
1: అలాగే సార్, థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: హలో, నమస్తే అండి. శుభోదయం. శేఖర్జీ.
0: నమస్తే అండి. శుభోదయం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గన్నవరం నుంచి పుల్లారావు గారు. ఓకే అండి. ఏ సినిమా నుంచి పాట వింటారు?
1: మాకు వచ్చేసి తెలుగు స్థలం నుంచి.
0: తప్పకుండా వినిపిస్తున్నాం అండి.

0: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సాధన నరసింహారావు గారు. బాగున్నారా? మేము బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు? ఏం పాట వేయమంటారు? ఎందుకు వాన పడుతుందా ఇప్పుడు బయట? వెళ్ళారా మరి పనికి? వెళ్ళారా పనికి? వెళ్ళారా
1: పనికి?
0: అదే అదే, దానికి వెళ్ళారా గొర్రెలు కాయడానికి? ఓకే ఓకే అండి, సరే అండి. మీరు కోరిన ఒట్టుగా పాట వినిపిస్తుందా? వినండి.
1: ఓకే థ్యాంక్ యూ.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: Anubhav's Institute of Technology for Women's and Autonomous College, KTPS Road, Palwancha, Jillalone ekaika mahila engineering kalasala, diploma, BTech courselato patu, hostel saukaryam, nanyamaina vidya, 100% placement, mee ammayila ujjwala bhavishyattuki surakshitamaina best choice, call cheyandi 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫినాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో తర్వాత శ్రోత హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే అన్న, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి బరిగే గట్టన్న మాధవరానక్క మాట్లాడుతున్నా సార్.
4: గట్టన్న గారు బాగున్నారా?
5: చాలా సంతోషం సార్, కానీ ఎండలు బాగా ఉన్నాయి.
4: ఎండలు బాగున్నాయి, అందరు జాగ్రత్తగానే ఉంటున్నారు.
5: కానీ పాపం కొందరు వరి చేలు కోసుకున్నారు, రోడ్ల మీద ఎండ పోసుకున్నారు, వాళ్ళకి వాన చేయబట్టి పాపం వడగళ్ళు చేయబట్టి వడ్డని తెచ్చిపోతున్నాయి రైతులకు. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది సార్.
4: అవునవునండి, పంట చేతికి వచ్చినప్పుడు ఇలాంటి.
5: అలా అన్న ఇంకొక చిన్న ముచ్చట, ఈ రోజు మన యుగ పురుషుడు భారతరత్న శ్రీ నందమూరి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 103వ పుట్టినరోజు జయంతి ఉన్నది కనుక వారి స్మృతి వారి జ్ఞాపకాలతో గుర్తు చేసుకుంటూ పాట పడుతున్నా సార్. దుగుడిపుని సినిమా నుండి, దుగుడిపుని సినిమా నుండి జనని జన్మ భూమి అనే పాట పడుతున్నా సార్.
4: తప్పకుండా వినిపిస్తామండి.
5: ఇది మా బామ్మార్జి డెడికేట్ చేస్తున్నా సార్.
4: తప్పకుండా
5: మధుకర్ శైలాశ్రీ, మా కోటలు శైలాశ్రీ.
4: ఓకే అండి, వింటున్న శ్రోతలందరి కోసం మీకోసం.
5: ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్, మా బొమ్మకాయలు గ్రామస్తులందరి కోసం
4: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో.
1: హలో సార్, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం భూమిగడ్డ నుంచి మాట్లాడుతున్నా సార్.
0: రాధాపాసి గారు?
1: రాధాపాసి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామమ్మా. మీరు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: బంగారం అవ్వాలని కోరుకుంటూ వినిపిస్తున్నా. ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో. తర్వాత శ్రోత, హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. ఏం చేస్తుంటారండి? రిటైర్ అయ్యారా? ఓకేనండి. ఏ సినిమా నుంచి పాట విన్నామని కాల్ చేశారు ఈరోజు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తున్నాం, వినండి.

0: హలో, నమస్తే అండి. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. బాగున్నామండి, మీరు బాగున్నారా? ఏం చేస్తుంటారండి రమేష్ గారు? పవర్ ప్లాంట్ చేస్తారా? ఇప్పుడు ఎక్కడున్నారు
1: సార్?
0: ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారు? అవునా, ఈరోజు ఏ సినిమా నుంచి పాట వింటారు? చెప్పండి చెప్పండి.
1: గుమ్మడి కృష్ణ, పాయన్ శ్రావణ్, తెల్లం హరిబాబు, గిరిబాబు, ఈసం రమేష్, నరేష్, సురేష్, సీమల శంకర్, కృష్ణయ్య, కౌలూరు రామకృష్ణ, మోకాల రమేష్, రాంబాబు, రవి, కోరం అనిల్ కుమార్, సూతరాజు.
0: ఓకే అండి, మీరు కోరినట్టుగా పాట వినిపిస్తున్నాం, వినండి.

0: ఈనాటి కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరు చూద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాంపురం గ్రామం నుండి సతీష్ గారు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వింటారు ఈ రోజు?
1: నాకు ఈ రోజు నందమూరి తారక రావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్య భూమి నాదేశం నవలమైన పాట వినిపించాను సార్. ఎందుకంటే మనకి కొత్తగూడెంలో కూడా ఎన్టీఆర్ గారికి నిజానికి ఒక్కటి కార్యక్రమంలో మంచి ఎపిసోడ్ చేసి శ్రోతలకు ఎంతో తెలియని విషయాలు చాలా వరకు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ మరిన్ని చేస్తారని ఆశిస్తున్నాం సార్.
0: అవునండి, అవునండి. ధన్యవాదాలండి.

మీరు ఇంతవరకు మీ మాటతో ఓ పాట. శ్రోతలు తమకిష్టమైన పాటలను ప్రత్యక్షంగా ఫోన్ చేసి కోరుకొని వినే కార్యక్రమం విన్నాను. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు సుగ్రీవ గారు. ఇప్పటివరకు మీకు ఇష్టమైన పాటల్ని వినిపించిన నేను మీ రేడియో నేస్తం చింతకింది శ్రీధర్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989705.
2: ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ओरे वा सुलेमान भैया, अरे भैया रारा कुया मारो रे तम्मा भैया।

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కరకు పోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు నవరస భరితం.

ఆమె ఎవ్వరో కాదు సుమా, ఆడబడుచు మీ జాతికి. జాతి రత్నములు ఎందరెందరో మీలో కలరి నాటికి. అడివిని గుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు. నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు. అందుకే ఖుషి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి మధ్యాహ్న ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శోభాగుర్తు గారి గాత్ర సంగీతం వింటారు.

ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే

0: పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు.
1: మనిషి జీవితం భూమి మీద ఆధారపడితే మరి ఆ భూమి ఎంత సారవంతంగా ఉంటే మన జీవితం అంత ఫలవంతం అవుతుంది. అలా భూసారాన్ని పరిరక్షించేందుకు, భూసారాన్ని మళ్లీ రీసైకిల్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన పని చేసి ఫలితం సాధించి 20 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ స్థాయి పేటెంట్ అందుకున్న మొట్టమొదటి తెలుగు రైతు, మొట్టమొదటి భారతీయ రైతు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి రావడం ఆనందదాయకం. చింతల వెంకటరెడ్డి గారు నమస్కారం.
2: నమస్కారం.
1: మీరు పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి మీ అనుభూతి ఏమిటి? పద్మశ్రీ ప్రకటించబడ్డప్పుడు
2: అంతకుముందే 2006 లో అమెరికా ప్రెసిడెంట్ నా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిసిపోయాడు ఈ పేటెంట్ ను అభినందించడానికి.
1: అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఏ సంవత్సరంలో కలిశారు?
2: 2006 మార్చి 2వ తారీఖున. అప్పుడు పేటెంట్ పబ్లికేషన్ అయింది అంతర్జాతీయంగా, వాళ్లకు కాపీ వెళ్తుంది, వాళ్ళు కూడా మెంబర్ కంట్రీ.
1: అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా తెలుసుకొని
2: వచ్చిండు, రావటం జరిగింది, ప్లాన్ వేసుకుని. ఇప్పుడు నేను చేసిన ప్రక్రియ మట్టే ఎరువు మట్టే పురుగు మందు అన్నట్టుగా, అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ దాన్ని చెప్తాను, ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్,
1: అంటే వ్యవసాయ సాగులో ఉన్న భూముల్లో ఎన్నాళ్ల తర్వాత అది నిస్సారంగా మారే అవకాశం ఉంది.
2: ఇప్పుడు మనం సాగు చేస్తూ కొత్త భూమి అవుతుంది, ఆ కొత్త పొలంలో సాగు చేస్తుంటే ఒక 10 పంటలు తీసినాం అనుకో, దాంట్లో జిగట అనేది పై మట్టి అంతా మెత్త లూజ్ అయిపోతుంది.
1: ఎట్లా కనుక్కోవాలి దాన్ని?
2: మీ కాళ్ళు అడుగు పెడితేనే తెలుస్తుంది అది జిగట అంటుకుంటుందా లేదా అని అడిగే చెప్తుంది దానికి. దాంట్లో జిగట పోయింది, పాత దుక్కి అయినప్పుడు జిగట కాళ్ళకు బురద అంటుకోదు, కొత్త మట్టి జిగట మట్టి పైన ఉంటే ఎంబడే అంటుకుంటది.
1: అంటే మీరు చెప్పేదాన్ని బట్టి పంటకి జిగట అనేది అత్యవసరం.
2: అవును, మరి జిగటనే కదా నీళ్లు పట్టుకొని ఉంచుతుంది, జిగట లేని మట్టిలో ఇప్పుడు ఏరు కూడా పట్టుకోదు నీళ్లు కూడా పట్టుకోవు, అప్పుడు దాని ఎన్ని పోషకాలు పై మట్టిలో ఉన్నా గానీ అవి మొక్కలకు అందకుండా పోతాయి కదా. ఇప్పుడు గాలి వచ్చి చొచ్చుకొని పోతుంటే నీ వేరెక్కడొస్తుంది దానికి అందులో పోషకాలు? ఆ జిగట మట్టి ఉంచని తేమను పట్టుకుంటుంది, ఇప్పుడు భూతాపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో నువ్వు ఆ జిగట మట్టి ఉందనుకో, ఈ ఎకరం పక్క నుంచి వెళ్తుంటే నీకు చల్లదనం వస్తుంది, అది ఆ నీళ్ళ తేమ ఉండి పట్టుకొని. అదే తేమ లేదనుకో, ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు మొక్కలు ఏపుగా రావు, భూతాపం కూడా వేడెక్తుంది, పొద్దస్తమానం వేడి గాలిని లోపలికి గుంజుకుంటుంది లూజ్ మట్టి, అదే రాత్రిపూట వేడిని మళ్ళీ పైకి పంపిస్తుంది. అన్ని పంటలు జిగటను తీసుకుంటాయి, ఆ జిగటను తీసుకున్న అన్ని రోజులు అవి గట్టిగా పంట కూడా, ఆ జిగట మట్టిలో తిన్న పంట కూడా మనం తింటే కూడా మనిషి గట్టిగా ఉంటాం. ఇప్పుడు నిస్సారమైన అట్లా జిగట చచ్చిపోయింది, దాంట్లోనేమి కెమికల్ జిగట లేదు, రసాయన సేంద్రియ ఎరువులలో కూడా జిగట రాదు, మరి ఇంకా దానికి ఎక్కడిది న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ ఎక్కడిది? 2 అడుగులు 3 అడుగుల కింద జిగట ఉంటుంది, మరి అది పైకి రావాలంటే సేంద్రియ ఎరువులు వేయాలి, సేంద్రియ ఎరువులు వేసినా అంత పైకి రాదు. కనుక మనం దీనికే ఒక ప్రాసెస్ అన్న ఒక ప్రక్రియ అంట. ఈ రూమే ఒక ఎకరం అనుకోండి, ఒక మూలను 5 అడుగులు వదిలిపెట్టి 2.5 ఫీట్ల కందకం తీసాం జేసీబీతోని, తీసి 5 అడుగుల దిక్కు ఖాళీ ఉన్న దిక్క పోసి ఇంట్లో పై మట్టి అంతా దున్నింటే పై మట్టి 2-3 అంగుళాలు తీసుకొచ్చి ఆ కందకం గూడ్చేశాను. ఆ కందకం గూడ్చినాక కట్ట పోస్తాం కదా, ఆ కట్ట మట్టిని పైన నేర్పేసినాం. అప్పుడు కొత్త పాత మట్టి ఇంట్లో జిగట లోపల 4 అడుగులు అన్న కదా, 4 అడుగుల కింద దాంట్లో జిగట ఎర్రగా ఉన్నది, ఆ మట్టి అంతా జిగట మట్టి పైకి వచ్చేసింది. అదే ఒక 2-3 గంటలలో ఈ ప్రక్రియ ఎకరం జరిగిపోయింది. కనుక ఇట్లా అందరు చేసుకుంటే దేశమంతా చల్లగుంటది, ప్రపంచమంతా చేసుకుంటే భూతాపమే ఉండదుగా.
1: ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు?
2: ఇది అంతా దైవానుగ్రహంతో వచ్చింది, ఈ ఆలోచన మానవ దీనికి అతీతం అయిపోయింది. ఎందుకంటే ఈ మనుషులు కనుక్కున్న నిమిత్త మాత్రం మనం, ఈ ఆలోచన నాది అని కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఆ భద్రాచలం గుళ్ళోకి వెళ్ళాను నా ఫస్ట్ విజిట్ 1986 లో, అప్పుడు రామా ఇక్కడ ముంచేస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఎండబెడుతున్నావు, మేమేం తప్పు చేస్తున్నాం మీకు అది కొంచెం గ్రహింపజేయరాదా అని ఆ ప్రేరణ పోలి అక్కడ మొక్కితే ఆ సీతమ్మ వారి మనసు నన్ను కాదని రాముని వేడుకుంటుందని ఆమె మనసు పులకరించి ఆమె ఆశీర్వదించింది. అంటే మనుషుల ద్వారానే ఆశీర్వాదం అనేది తెలిపింది, ఆమె ప్రత్యక్షం కాదు,

0: కాకపోతే మనుషుల ద్వారానే నేను ఆశీర్వదిస్తున్నా అనే నిదర్శనాలు నాకు అక్కడ వచ్చినాయి గనక. సరే అప్పుడు నా మనసు ఎంతో పులకరించిపోయింది. గమ్యుడని అయితే రామ, సీతమ్మ అంటే భూతల్లి, ఆమెనే మా అమ్మ కదా, మాకు ఇంకేంది, రామ అంటే రవి, రవి అంటే సూర్యభగవాన్, ఇంక ఇద్దరి ఆశీర్వాదం ఉన్నాక మాకు ఇంకేం కావాలి.
1: ప్రకృతికి సూర్యుడు ప్రధానం కదా,
0: మరి రామ అంటే ఆయననే కదా, రవి సూర్యభగవానే కదా, సీతమ్మ అంటే భూతల్లే కదా.
1: మీరు ఒక రైతుగా ఉండి ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించడం ఎలా సాధ్యమైంది?
0: నాకు అనుభవం నేర్పింది. ఎందుకంటే మేము కొత్త పొలాలలో మామూలు కూరగాయలంటే పెద్ద నోటీస్ చేయలేదు. ద్రాక్ష పెట్టినాక ఇది కమర్షియల్ క్రాప్ కదా, కొత్త పొలాలలో 5-6 పంటలు బాగా వచ్చింది. తర్వాత రాను రాను అందులోనే ఎంత సేంద్రియం ఎంత కెమికల్ వేసినా గానీ, స్పెషల్లీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక ఇంకా దెబ్బతిన్న, అక్కడనే కరువు వచ్చినప్పుడు అక్కడనే ఫర్టిలైజర్ అకుమిలేషన్ అయ్యి అక్కడనే నిలబడండి, ఆ మైక్రోన్యూట్రియం డెఫిషియన్సీ, ఎంత ఫర్టిలైజర్ వేయి, ఎంత సేంద్రియ ఎరువు వేయి, అదంతా కొత్త భూములు వచ్చినట్టు రావటం లేదు.
1: ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో మట్టిని మనం ఇలా రీసైకిల్ అంటే మళ్లీ మళ్లీ లోపల నుంచి తవ్వి పోయకపోతే సూక్ష్మ పోషకాలు అందవు.
0: సూక్ష్మ పోషకాలు జిగట, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సూక్ష్మ పోషకాలు,
1: వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే మట్టి నీటిని పట్టి ఉంచుకునే లక్షణం.
0: నీళ్లు నిల్వనప్పుడు ఆడ మొక్క ఏళ్ళే రావు, ఇంకా పోషకాలను ఎట్లా తీసుకుంటే నువ్వు ఇచ్చినట్లు. అదే కొత్త పొలంలో అయితే ఇదివరకు సాగులేదు కనుక జిగట ఉంటది. పాత పొలాలలో సాగు చేస్తున్న దాంట్లో గడ్డి కాదమ్మ అన్ని అన్ని పంటలు తీసేసుకుంటాయి, మళ్ళీ అప్పుడు సారం ఎక్కడిది? ఇప్పుడు నువ్వు కొత్త మట్టి లోపల జిగట మట్టితో గోడ పెట్టినా అది 100 ఏళ్ళు నిలబడుతుంది, పాత మట్టితో పై మట్టితో గోడ పెడుతూ ఉంటుందా? మరి ఏది నిలబెట్టేది, ఏది కూలగొట్టేది, దీంట్లోనే గెలిచిపోతుంది కదా. అంటే రైతుకైనా సామాన్య మానవునికైనా
1: బాగుంది. మీరు ద్రాక్ష అన్నారు ఇందాక, ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష తోటలు చాలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి?
0: ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఒకటి వచ్చింది, కరువు వచ్చినప్పుడు లేబరు సిటీ దగ్గర లేబరు కాస్ట్లీ అయిపోయింది. ఆ ద్రాక్ష ఇప్పుడు కాంపిటీషన్ కూడా మహారాష్ట్రలో ఎక్కడో విలేజ్లలో ఉంటే రాత్రి లోడ్ చేస్తే తెల్లారేసరికి హైదరాబాద్ సిటీలో ఉంటుంది. అందుగురించి ద్రాక్ష అనేది ఇక్కడ లోకల్గా పండించడం తగ్గిపోయింది కనుక దాని తగ్గిపోయింది. రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపక.
1: వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు ఇందాక మీరు, నిజంగా రైతులు తమ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ అవసరాలకి కాకుండా వ్యవసాయానికి మాత్రమే వాడుతూ అంతే ఆనందాన్ని అంతే ఆర్థిక ఫలసాయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఇప్పుడు మనిషి ఏది కర్మ సాక్షి అంటే దైవాధీనం మీద ఉన్నది ఇది. ఎంత అంటే నేను ఇదే వృత్తిలో ఉంటా అని కొందరికి అనిపించవచ్చు, కొందరికి అది కలిసి రాకపోవచ్చు కూడా.
1: అంటే వ్యవసాయ భూములు మాయమైపోతున్నాయి కదా?
0: వ్యవసాయ భూములు సిటీ అవతల దూరం విలేజ్లలో ఉన్నాయి కదా, సిటీ దగ్గర ఎట్లాగో మాయమవుతాయి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు, ఈ సిటీ అంతా విస్తరించినప్పుడు ఎట్లాగో మాయమైతే సిటీ పక్కలది నేను చెప్తున్నా. అదే పల్లెటూళ్ళల్లో వాతావరణం నీకు లేబర్ ఉంటారు, వర్షాలు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, ఇంత కాంపిటీషన్ రాదు, అన్ని అనుకూలిస్తాయి. ఇవాళ రేపు పల్లెటూరు నుంచి కూడా రాత్రి లోడ్ చేస్తే కూరగాయలు తెల్లారేసరికి మార్కెట్లో వచ్చేస్తాయి. అంటే ట్రాన్స్పోర్టేషను అవన్నీ చీప్ అయినాయి, మంచిగా అయినాయి సౌత్ ఫెసిలిటీస్ కనుక. కాకపోతే రైతు ఏందంటే ఈ నిస్సారమైన భూములలో అధికంగా ఫర్టిలైజర్ వాడి పెస్టిసైడ్స్ వాడి, ఇప్పుడు మట్టే పురుగు మందు అని అన్నా నేను, మట్టే ఎరువు అన్నా. మట్టి ఎరువు ఎట్లయితుందని అందరికి, ఇంత మట్టి ఎరువు అయితే ఇన్ని ఫర్టిలైజర్ ఎందుకు పుట్టు, ఇంత పురుగు మందులు ఎందుకు పుట్టు, ఈయనేమో మట్టి ఎరువు ఇట్లా మన పెద్దలకు కూడా తెలియదు, వేల ఏళ్ళ నాటి నుంచి కూడా ఎవరికి తెలియదు మట్టి ఎరువు అని అంటారు. అంటే ఇప్పుడు హుసేన్ సాగర్ చెరువు కట్టు ఉంది, సంజీవయ్య పార్క్ ఉంది, బ్రహ్మానర్ ఈ పార్కులల్లా ఒక్క ఆకు కూడా నిల్వకుండా గూడి చేస్తారు ఈ రోడ్ల పాయింట్ కూడా. మరి అవిట్లో వృక్షాలు అవుతున్నాయి, వీటికి ఎన్పీకే నత్రజని వేసినావా, భాస్వరం వేసినావా, పొటాష్ వేసినావా, లేకపోతే యూరియా వేసినావా, ఏం వేస్తున్నావు? అంటే లోపల సంవత్సరానికి ఇంత సారం ఉన్న మట్టిలకు పోయి అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మట్టిని నువ్వు తినే పంటలకు దాని రూట్లో వెళ్ళిస్తే సరిపోదా? దానికి తోడు కొంచెం సేంద్రియ ఎరువు కూడా, అంటే సేంద్రియము అంటే పేడను చెత్తను చెదారము లేకపోతే ఇయల్ రేపు మొలకల ద్రావణం స్ప్రేలు ఇవన్నీ అడ్వాన్స్డ్ నైట్రోజన్ ఉంటాయి మొలకలలో, మట్టితో పాటు అవి జనవరి నుంచి జూన్ వర్షాలు పడేదాకా మనకు మట్టి ఒక్కటి స్ప్రే చేసుకున్నా ఎండ వచ్చేది వస్తూనే ఉంటుంది. ఆ నత్రజని పోషకాలు అన్ని ఎంబడే ఆ మట్టిలో, పై మట్టిలో ఉన్న పోషకాలు ఎంబడే లాక్కొని ఆ వృక్షం పెద్దగా అవుతాయి.

0: ఇంకోటి జిగట మట్టిలో ఇంకో గుణం ఏముందంటే ఎక్కువ తేమను ఎక్కువ చల్లదనాన్ని ఎక్కువ వేడిని కూడా ఆపుకుంటది. ఇప్పుడు 40 డిగ్రీల వేడిని 35 డిగ్రీలకు తెచ్చుకుంటది. ఆ మట్టి నీళ్ళకు స్ప్రే చేసినందుకు ఆ పంట గ్రోత్ వస్తుంది ఎండని లెక్క చేయకుండా. మళ్ళీ అదే చలిని లెక్క చేయకుండా ఇప్పుడు శీతల వాతావరణం యూపీ హర్యానా అక్కడ నార్త్ ఇండియాలో ఉంటుంది. వాళ్ళు మొన్న కొయిరా వచ్చింది మంచు పాల అంటారు వాళ్ళు. ఆ మంచు పడ్డప్పుడు లోపల మట్టిని స్ప్రే చేసుకుంటే మొత్తం దాని నుంచి తప్పించుకున్నారు వాళ్ళు. ఏ పంటలకు చేసారో అవి ఆకు రాలకుండా అట్లాగే ఉన్నాయి. అంటే ఇది ప్రకృతిలో ఉన్న మహిమ. మట్టిలో ఏముందో మనకేం తెలియదు కదా. ఎట్లా ఆపింది అంటే తక్కువ టెంపరేచర్ ఆపింది. 45-50 డిగ్రీలను కూడా స్ప్రే చేస్తే ఆ జిగట మట్టి ఆకుల మీద పడ్డప్పుడు ఆ తేమను గాల్లో ఉన్న తేమను చూసుకొని ఎండను ప్రొటెక్షన్ చేసి ఆపుతుంది. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ఇప్పుడు ఇది ఈ పేటెంట్ వచ్చి 20 సంవత్సరాలు అయింది కనుక దీన్ని ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఈ రోజుకు 20 సంవత్సరాలు 28 జూన్లో 2004లో ఫైల్ చేసిన ఈ రోజుకి 20 అయిపోయింది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ముందుకొచ్చి పరిశోధన ఇదేంది దీన్ని ఇంకా విస్తృత పరిశోధన చేసి రైతులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది.
1: పేటెంట్ అంటే ఎవరిస్తారండి?
0: అదే అంతర్జాతీయంగా దానికి ఒకటి ఉన్నది బాడీ పేటెంట్, అంతర్జాతీయ పేటెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. అది తర్వాత నేషనల్ పేటెంట్ అంటే మన దేశంలో కూడా ఇండియాలో కూడా పేటెంట్ ఆఫీస్ ఉంది మన దేశంలో జాతీయంగా అంతర్జాతీయంగా. అది
1: మీకు ఆలోచన వచ్చింది పేటెంట్ చేయాలి?
0: నాకు ఆలోచన ఫస్ట్ పంట ఈ మట్టితో పండించినప్పుడు నేను మన యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు రీసెర్చ్ డైరెక్టర్ గా డాక్టర్ పద్మరాజు మన విసిగా రిటైర్ అయ్యిండు ఆయన తీసుకొచ్చాను యూనివర్సిటీకి వెళ్ళి పిలిపించాను. పిలిస్తే వెంకటరెడ్డి గారు ఇది స్ట్రైట్ అవే డైరెక్ట్ జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయి చాలా బాగుంది ప్రక్రియ ఎక్కువ అన్నాడు. సరే అని నేను అప్పుడు అప్పట్లో నార్ము ఐసీఆర్ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేరు. ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడలేదు అంటున్నావు అంటే నమ్మలేదు. నమ్మక ఒక 6 నెలల టైం డిలే అయ్యింది కూడా. అయినా సరే నేను ఒక పంట అయింది, రెండవ పంట అయింది, మూడవ పంట అయింది, ఇంకా వాళ్ళ మీద ఫోర్స్ తెచ్చాను. లేదండి నార్మల్లో డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం ఉండే, లేదు మేడం ఇది ట్రూత్, దీంట్లో ఏం కల్పితాలు లేవు చెయ్యాలి. ఆవిడ కూడా క్రీడాకి వెళ్ళి పైసాయిలు లోపల మట్టి సాగు చేస్తున్న దాంట్లో మట్టి కొత్త మట్టిలో పోషకాలన్నీ టెస్టింగ్ చేయించి ఉన్నాయి తేడాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఫైల్ చేయటం జరిగింది 2004లో 28 జూన్. ఆ ఫైల్ చేసినాక 1.5 ఇయర్లో పబ్లికేషన్ అవుతుంది. 2006 5 జనవరిలో పబ్లికేషన్ అయింది. పబ్లికేషన్ అయింది జనవరిలో అయితే మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ దృష్టికి ఉంది కదా జనవరిలో కాపీ, వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు ఇట్లా పురుగు మందు లేకుండా వస్తుందా, పంట డబ్బులు వస్తుందా, మళ్ళీ దిగుబడి పురుగులు లేకుండా వాడ అని టెస్ట్ చేసుకున్నాక వాళ్ళ సైంటిస్టులు ఈ మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు వస్తాయి, మనం ఏ పంటకి ఎంత ఇస్తాం, దీనివల్ల చాలా ప్రయోజనాలని ఆ రైతు దగ్గరికి పోయి భారతదేశానికి వెళ్ళి మీరు ఆ రైతు దగ్గరికి హైదరాబాద్లో వెళ్ళి కలవాలి అంటే వాళ్ళ సూచన మేరకు అమెరికా ప్రెసిడెంట్ అప్పట్లో డిస్టిక్ కలెక్టర్ నా దగ్గరకు వచ్చిండు. ఆయన మన ఇండియా గవర్నమెంట్ చెప్తే ప్రేమచంద్రారెడ్డి ఉండే ఆయన వచ్చి మీ పేటెంట్ ఏదో పబ్లికేషన్ కదా ఆ కాపీలు ఇస్తారా సార్ అన్నాడు. అది ఢిల్లీకి ఆయన పంపించేసుకున్న తర్వాత ఒక నెల అయినాక సార్ అమెరికా రాష్ట్రపతి మిమ్మల్ని కలుస్తాడట, మీతోని ఓ 10 నిమిషాలు అభినందించడానికి వస్తున్నాను మీ పేటెంట్ గురించి అంటే కలుస్తానంటే యూనివర్సిటీ గ్రౌండ్స్లో హెలికాప్టర్ దిగుతుంది. అప్పుడు ప్రైవేట్ విజిట్, స్వాగత తోరణాలు లేవు, ఆయనకు పూలాలు బోకేలు లేవు, ఏది లేదు. ఆయన వచ్చి రాగానే నన్ను ఆ రూమ్లో సపరేట్ రూమ్లో ఉంచారు, మీడియా అంతా ఫోకస్ చేస్తుంది. రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు అంత దూరం నుంచి అదిగో ఈజ్ మిస్టర్ వెంకటరెడ్డి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి టేబుల్ అడ్డమున్నో వంగి చేతి లాక్కున్నాడు. నేనే స్టాండ్ అయిపోయినా అలా లాక్కగానే అంటే అభినందించాం, మానవాళికి మంచి చేసాము. ఇంకా ఆ ఇంగ్లీష్లో ఆ మీడియా సప్పుడు చుట్టూ మీడియానే ఉన్నారు, ఆయన ఏమంటుండో నేనే అంతా కూడా డిస్టర్బెన్స్ ఉండే.
1: మొత్తానికి గొప్ప అనుభూతి, అపురూపమైన సందర్భం అది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రపంచంలోని ఏ దేశమైనా రైతుకి రైతుకు సంబంధించిన విషయాలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది అని అర్థమవుతుంది.
0: అంతే కదా, ఇప్పుడు ప్రకృతితోనే మాకు ఎండ వాన అన్ని మమేకమై ఉన్నాయి కదా, మాలో మా పరిశోధన అంతా అందులోనే కదా.

0: గొప్పనేర్ల. మరి ఎవరికి
1: మీ క్షేత్రమే మీకు ప్రయోగశాల
0: అంతే కదా.
1: బాగుందండి. ఇప్పుడు ఈ భూసారానికి సంబంధించే కాకుండా ఇంకా రైతులకు మీరు ఏ రకంగా సహాయం అందిస్తున్నారు?
0: ఫస్ట్ ప్రకృతిలో చేస్తున్నాం గనక న్యాచురల్ కలామిటీస్ అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి అంటే ఏంది? భూమి, నీరు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కదా. గాలి, భారతదేశమే దైవ భూమి. ఇక్కడ ఈ టెక్నాలజీని ఈడ మనకు ఒక చిన్న దాంట్లోనే చూపించాడు. ఒక మడిలో నలుచదరంలోనే నీకు ఉత్తరాయణం ఉంటుంది, దక్షిణాయనం ఉంటుంది, తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి చేయాలి, దక్షిణాయన పుణ్యకాలం పుణ్యనాడం గుడిలో మొక్తినే కదా తెలిసింది నాకు. అరే నేను 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటా, నేను 6 నెలలు దక్షిణాయనంలో, నేను అన్నప్పుడు ఆయన రాముడు. రాముడు అంటే సూర్యభగవాన్. ఎక్కడ ఆయన 6 నెలలు ఇక్కడ దిక్కు కనిపిస్తాడు, దక్షిణం దిక్కు, 6 నెలలు ఉత్తరం దిక్కు కనిపిస్తాడు మనకి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన కిరణాలు ఎట్లొస్తున్నాయి ఇప్పుడు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే పడమటి పంటకు, ఇప్పుడు ఖరీఫ్ లో వేసే పంటకు కొంచెం నైరుతి దిశ నుంచి ప్రదక్షిణ ఎట్లా తిరుగుతాం గుడి చుట్టూ. శివుని దగ్గర ఒక ఇత్తనం పెట్టు. శివుని దగ్గర ఎందుకు? శుభకరుడు, ఆయన గంగను తెచ్చిస్తాడు కనుక ఆయన దగ్గర ఒక ఇత్తనం పెట్టి పార్వతీదేవిని చుట్టుముట్టు వచ్చి మళ్ళీ నైరుతిని ఆఖరి చేస్తే మొదలు పెట్టిన దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ ఆఖరికి వస్తుంది. ఆయనకే నైవేద్యం పెట్టినట్టయితే కదా మీ పంటను ఆయనకే సమర్పి ఆయన తింటాడా? మీ మళ్ళీ మనకే పెడతాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈశాన్యం రాముని దగ్గర పెట్టి సీతమ్మవారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈశాన్యంలోనే ఆగితే నీ పొలానికి, నీ మడికి, ఒక మడికైనా పొలానికైనా ఈశ 4 దిక్కులు ఉంటాయి కదా, అంటే తూర్పు, ఉత్తరం, పడమర. ఈ దాంట్లోనే ఉత్తరాయణం వస్తుంది, దక్షిణాయనం వస్తుంది. సగంకి లీటాయే, సగంకి లీటాయ్.
1: అంటే ఒక రైతుగా మీ విశ్వాసాన్ని ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ప్రకృతికి ఒక ఎనలేని బంధం ఉంది అని చెప్తున్నారు.
0: అవును, ఇది సంవత్సరం పొడవును ఉత్తరాయణం దక్షిణ ఈ ప్రక్రియను దినరాత్రులు ఎవరన్నా ఆపుతారా? ఇది నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది. మనమే టెంపరీ మనుషులే, ఇప్పుడు పుడుతున్నాం, ఈ జన్మకుంటాం, ఇంకో జన్మలు ఏమైతావో.
1: అంకిరెడ్డి గారు, మీకు బాగా ఇష్టమైన పంట ఏమిటి?
0: నాకు అన్ని పంటలు ఇష్టమే. చిన్నప్పటి నుంచి కాయగూరలు, వరి, గోధుమ అన్ని చూసి ఇప్పుడు ఆఖరిలో ద్రాక్షకు వచ్చిన. ద్రాక్షలో ఇంకో కళ కనిపించింది. ద్రాక్ష గుత్తే ఆ గుత్తులనే భూగోళాన్ని అన్ని గోళాలు ఉన్నాయి. ఆ రౌండ్ ఉండటంలా ద్రాక్షకాయ గాని నిమ్మకాయ గాని ఏదైనా గోలు ఉండేది, భూగోళం కూడా రౌండే ఉంటాయి. కనుక ఈ ద్రాక్ష గుత్తుల్లో అన్ని గోళాలు ఉన్నాయి.
1: ఇప్పుడు మీ ఆలోచనలు లేదా మీరు సాధించిన ఫలితాలని తర్వాతి వాళ్ళు అనుసరిస్తున్నారా?
0: చాలా మంది తెలుసుకునే ఇప్పుడు అందరికీ ఒకటే క్లాస్ లా ఎంతో మందికి చెప్తాం. అందులో ఓ 10 మంది 20 మంది, మిగతా మంది అంతా విని సరిగ్గా వినక ఆచరించక ఉండదు. అట్లా చెప్పిన వాళ్ళ అందులో కొంతమంది గ్రాస్ప్ చేసి నిజానికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు గ్రాస్ప్ చేసి వింటున్నారు, ఆచరిస్తారు, సక్సెస్ అవుతారు. మళ్ళీ నమ్మని వాడు ఏమవుతుందంటే అదే అబద్ధానికి ఈడై అదే కెమికల్స్ కొనుక్కొని వచ్చి మోసపోయి మళ్ళీ దెబ్బతిన్నాక అప్పుడు అవి మంచి మార్గం మీదని ఎత్తుక్కుంటారు. నువ్వు ముందే చెప్తే ఈయన నాకేమైతుంది దీని అంటాడు, నాకేం మంచిగున్నా కదా ఇప్పుడు అంటారు.
1: ఇప్పుడు రైతు కుటుంబాలన్నీ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు?
0: ఆరోగ్యమైన ఇప్పుడు సారం ఉన్న మట్టితో నువ్వు ఏ పంట పండించినా కానీ నువ్వు ఆరోగ్యం ఉంటావు. ఫస్ట్ తినేటోడికి ఆరోగ్యమైన తిండి. ఇప్పుడు వ్యవసాయం అన్నారు, ఇప్పుడు సాయం చేసే గుణం ఉండాలి. నీతో పాటు ఇంకొకరికి 10 మందికి తినబెడతా ఆ మనసు ఉంటేనే దేవుడు నీకు కలిగిస్తాడు. నీకు సాయం చేసే స్వార్థం అని అంటే నువ్వెంత తింటావు, నీకు సరిపోయినాక నీకు సరిపోయింది కదా అని ఇంకెందుకు చాలా అంటాడు.
1: మీరు మన తెలుగు నేలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర భూమి జాగా చూసుంటారు కదా.
0: అవును, ఇప్పుడు పంజాబ్, హర్యానా, అన్ని యూపీ అందరు అది చాలా పర్వతాలను కొట్టుకొచ్చిన మట్టి కనుక ఇంకా మెత్తటి మట్టి. ఎంత లోతు వీళ్ళు మన కోస్తాంధ్రాలు ఎట్లుంటుందో అంత మెత్తటి మట్టి, చాలా సారవంతమైంది. వాళ్ళకి ఈ ప్రక్రియ ఒకసారి చేసుకుంటే 15 నెలల దాకా మళ్ళీ వాళ్ళు చేయని అవసరం లేదు. ఒకసారి చేస్తే 10-12 వేలు అవుతుంది ఎకరాకు. 20 ఏళ్ళ దాకా కూడా చేయని అవసరం లేదు. అంటే ఒక్కసారి చేసి మన దగ్గర ఒక 5 ఏళ్ళ దాకా కూడా మన దగ్గర కూడా ఈ మట్టిని తిరిగేసినప్పుడు ఆ ప్రక్రియ చేయాలి.
1: ఈ మట్టి తిరిగేసేది ఎంత శాతం రైతులు చేస్తున్నారు ఇప్పుడు?
0: ఇప్పుడు తిరిగేయటం కంటే ఇంకా నీళ్లలో కలిపి ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడు పంపించడం అనేది అప్పుడు అప్పటి ప్రక్రియలో కూడా నీళ్లలో కలిపి ఇచ్చేప్పుడు.

0: ఇప్పుడు జనరల్ గా ఏమైతే వర్షాకాలంలోనే నది నీళ్లు ఎర్రగుంటాయి, వేరే కాలాల నది నీళ్లు తెల్లగుంటాయి. మరి మనము ఈడ మెరక పొలంలో సంవత్సరం పొడవునా ఆ బోరు తెల్ల నీళ్లు పోస్తుంది, అందులో ఎర్ర మట్టి కలిపితే ఎర్ర నీళ్ళు పోవా? లోపల మట్టి తీసుకొచ్చి మరి మడి ఎంత పారుతుంది కదా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ మట్టిని వదిలేమంటే పోయంతా వండు పేరుకొని అంతా న్యాచురల్గా సెటిల్ అవుతుంది కదా, మరి కొత్త సారం వచ్చినట్టే కదా దానికి. అదే కోస్తా జిల్లాలలో సంవత్సరం వానకాలానికి ఎదురు చూడాలి. నువ్వు ఏం ఎదురు ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటే రోజు ఎర్ర నీళ్ళని పంపించుకో.
1: అంటే నీళ్లు మట్టి కలిపి పారేయాలంటారు.
0: ఇప్పుడు ఈడ బోర్ పోస్తుంది, ఈడ డ్రమ్ పెడితే అందులో డ్రమ్ములో మట్టి వేస్తే దాంట్లో ఉండరంతా తేలిపోదా నీళ్ళ ధర?
1: అంటే నేల మీదకి పంపే నీళ్లు నీళ్లుగా పంపే కన్నా మట్టితో కలిసిన నీళ్లు పంపాలి.
0: అవును, ఆ ఒండ్రులో ఎంత జిగట వెళ్తుంది, అన్ని పోషకాలు వెళ్తాయి, అంతటా సమాంతరంగా వెళ్తాయి కదా మడి అంతా. అట్లా వెళ్ళకపోతే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది బిందు సైడ్, ఆ డిపో దగ్గర ఒక కిలో కిలో మట్టి వేస్తే కొత్త మట్టి వేస్తే జిగట మట్టి ఆడ ఉంటది కదా. ఇట్లా వరి పొలానికి ఏమో అట్లా కలపమంటున్నాను, వరి పొలం కాకపోతే మిరక పైరు అయితే ఇట్లా కలుపుకోవచ్చు కదా.
1: అయితే వెంకటరెడ్డి గారు, మట్టి కడుపులోనే దాగి ఉంది గట్టిదనం అంతా అన్నారు కదా, అవును ఇలా భూసార పరిరక్షణ కోసం మట్టిని తిరిగేయటం అనేది ఎన్నాళ్ళకు ఒకసారి చేయాలి?
0: నేను ఇదే ప్రక్రియను పీడిఎఫ్ రూపంలో ఇచ్చి మన గ్లోబల్ G20 సమ్మిట్ లో దానికి IICTలో ఇచ్చాను నేను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఒక్కసారి చేస్తే 10 పంటలు, 10 పంటలు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 తీసుకున్నా 10 పంటలకు మంచిగా వస్తుంది. 15,000 అవుతుంది ఒక్క పంటకు, 1500 ఒక డిఏపి ఖర్చు కాదు, 1500 ఎకరాకంటే ఒక సంవత్సరానికి. ఇంత ఈజీగా ఉంది. ఇప్పుడు
1: దీన్ని ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుందా?
0: ఇప్పుడు ఈ పేటెంట్ ఇది 20 సంవత్సరాలు అయిపోయింది కనుక

0: అలాగే 2020 మన దేశం మీద మిడతల దండు వచ్చింది, ఇది అందరికీ తెలిసే. 2020 అప్పుడే కరోనా వచ్చింది. కరోనా ఒక దిక్కు, మిడతల దండు ఒక దిక్కు. ఆ మిడతల దండు కంట్రోల్ చేయాలంటే కెమికల్తో కంట్రోల్ అయితలేదు, ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. కానీ భారతదేశం వచ్చేసరికి న్యాచురల్ పద్ధతిలో, ఇప్పుడు నా పద్ధతిలో మడ్డి సల్యూషన్ అంటారు, అంటే మట్టి ద్రావణం. దాన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు, పేటెంట్ ఉంది కనుక నా దగ్గరికి విలేకరులు పంపించారు ప్రెస్ వాళ్ళను. అంటే ఇట్లా మట్టి వాడితే, నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టాను రైతులకు, నార్త్ ఇండియా వాళ్లకు. వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే భోపాల్ దగ్గర ఆ మధ్యప్రదేశ్లో రైతులు ఎవరైతే స్ప్రే చేసుకున్నారో వాళ్ళకి రాలే, పక్కలో ఇది వినిపోయినాయి, మీరు కావాలంటే చూడండి అని అప్పుడు ఫోన్ నంబర్లతో సహా ఇస్తే వాళ్ళు విలేకరులు వెళ్ళి అక్కడ చూసిరు. ఆయన కూడా రిటైర్డ్ సైంటిస్ట్, ఏదైతే స్ప్రే చేసిండో మరి నువ్వెట్లా నమ్మినాయా మరి మట్టి అంటే, ఆయనది సక్సెస్ ఉంది కనుక నమ్మాల్సి వస్తుంది, ట్రూత్ను కాదనలేము కదా. కనుక నేను చేసినా వాళ్ళది పక్కలో తినిపోయింది, నా దగ్గరికి రానే లేవు అవి. నేను వచ్చేసరికి వాళ్ళు తినిపోయింది, ఈడ ఫోటో దించుదామన్నా అవి లేరు, నా దగ్గరికి వస్తే కదా అని అన్న.
1: అంటే మట్టి ద్రావణం మిడతల దండును కూడా పారిపోయేలా చేసింది,
0: రిపెలెంట్ అయిపోతుంది కదా, అవి తింటే అరిగించుకోలేవు కదా వాళ్ళకి. ఇప్పుడు చీడపీడలకు జిగట ఎప్పుడైతే ఆకుల మీద మనం స్ప్రే చేస్తామో ఆ జిగట తిన్నప్పుడు అరిగించుకోలేవు, వాటికి లీవర్ ఉండదని తెలుసు, లీవరు ఊపిరితిత్తులు కూడా ఉండవు. వాటి శరీరం మీద జిగట మట్టి బంక మట్టి అయినా శ్వాస గ్రంథులన్నీ మూసుకపోతాయి చీడపీడలకు, అప్పుడు అవి శ్వాస గ్రంథులు మూసుకపోయి నీకు ఆడ ఉండలేదు, బతకలేదు. మళ్ళీ దాంట్లో మట్టి ఆమ్దం, ఆమ్దం అంటే నూనె కూడా కొంచెం దాన్ని ఎమల్చిఫై చేస్తారు, అది చేస్తే ఇంకా ఇమీడియట్గా అసలు ఇంకా రిపెలెంట్ దాంతో. అసలు ఆ రిపెలెంట్ ఏది ఉన్నా కానీ తల్లి వచ్చి నా పిల్ల ఇక్కడ దక్కదు అనేది గుడ్డు పెట్టేది తల్లి. గుడ్డు పెట్టినప్పుడు ప్రొడక్షనే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ అడవిలో ఉంటాయో దానికి అనుకూల పరిస్థితి అక్కడే రెక్కల పురుగు అక్కడ పోయి పెడుతుంది.
1: ప్రకృతిలోనే అన్ని ఉన్నాయి అనే విశ్వాసం ప్రతి పదంలో ధ్వనిస్తుంది.
0: అంతే కదా, మరి ఇప్పుడు ప్రకృతిలోనే అన్ని ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే నేను చిన్న ఉన్నప్పుడు ఏదో ఇట్లా బూడిద ఉంటే చెట్ల మీద చల్లుతురు, ఆ బూడిద ఎందుకు చల్లుతారో అని నాకు కూడా అర్థం కాలే. అంటే బూడిద చల్లినా గానీ కొంచెం అది కూడా బూడిద కూడా డైజెస్ట్ కాదు కదా వీటికి కాలింది.
1: ప్రకృతి పట్ల అపారమైన భక్తి ప్రేమ పట్టింపు మీకు పద్మశ్రీ తీసుకొచ్చింది. మరి మీరేమో మా స్టూడియోస్ కి ఆ ప్రకృతిని తీసుకొచ్చారు, ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై కొత్తగూడెం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి సఖి చిత్రం నుండి సుజాత పాడిన పాట.

చిత్రం సినిమా నుండి ఉషా నిహాల్ పాడిన పాట కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు.

దుబాయ్ సీను చిత్రం నుండి టిప్పు కారుణ్య కౌసల్య పాడిన పాట, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కోలోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం 8:35
1: పాటల
0: పల్లకిలో శ్రోతల ముచ్చట అద్దా.

0: కళ.
1: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
0: నీ పేరు రాసి పెట్టినా
1: నూరు పాయింట్ ఒకటి మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి జెమిని చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆవారా చిత్రం నుండి హరిచరణ్ తన్వి పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: నాబోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

అంజి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించారు.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఇదే ప్రసారంలో 12:40కు వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:00గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05కు ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: అనుపోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కిటిపిఎస్ రోడ్, పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. మీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: अनुबोस इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी फॉर वुमेन्स एंड ऑटोनोमस कॉलेज KTPS रोड पालवंचा जिल्ला लोने एकाई का महिला इंजीनियरिंग कलाशाला डिप्लोमा बीटेक कोर्सुल तो पाटु हॉस्टल सौकर्यम नाण्यमैन विद्या 100% प्लेसमेंट मी अम्मायल उज्ज्वल भविष्य की सुरक्षितमैन बेस्ट चॉइस कॉल चेयंडी 9246907407।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
3: మీరు ఇంతవరకు శోభా గురుతు గారి గాత్ర సంగీతం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్టపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్ లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీసు పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
1: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా భయ కే అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
0: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్దలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు.

0: కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్, పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్, ఓఎస్ఎం, అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకి నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

గులేబావలికతా. ఈ చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన పాట. సాహిత్యం శ్రీనారాయణరెడ్డి, సంగీతం జోసెఫ్ కృష్ణమూర్తి.

0: శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి వేటగాడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.
1: తరిమేశారు

0: అయ్యో పాపం పాపాయమ్మ, దింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, దింగుర్రంగా బంగారమ్మ. అటు చూస్తే పాతికేళ్ళులే, పోరాని కట్టు కథలు చెప్ప మాపులే. అయ్యో పాపం పాపాయమ్మ,
1: కట్టుకున్నాడు వదిలేశాడు.
0: దింగుర్రంగా బంగారమ్మ.

అమ్మచోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను అమ్మమ్మ తోడు అర్ధరా తిరి ముద్దుకైనా ముట్టుకోను అమ్మమ్మ తోడు అర్ధరా తిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను అయ్యో పాప పాప అయ్యమ్మ కట్టుకున్నాడు బంగారమ్మ.

0: గజ్జలు నన్నాళ్ళు కల్లుమంటుంటాను, రంగము నన్నాళ్ళు రంగెత్తుకుంటాను, తోడు దొరికినాడు గూడు కట్టుకుంటాను, నువ్వే మూడనుకుంటాను.
1: అమ్మ తల్లి ఆషాఢ మాసం అందులోనూ ముందుంది మూఢం, అమ్మ తల్లి ఆషాఢ మాసం అందులోనూ ముందుంది మూఢం. బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచి పెట్టమ్మ నా జారమ్మ, అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచి పెట్టమ్మ నా జారమ్మ, నన్నిడిచి పెట్టమ్మ నా జారమ్మ. అయ్యో బాబా బాబాయమ్మ, డింగు రంగా బంగారమ్మ,

జస్టిస్ చౌదరి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, శైలజ పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని

0: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎఫ్సీడీఏ కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు పరిశీలించారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ వసతులతో ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నగరం రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మ్యూనిచ్లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఇషా సింగ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ కు చెందిన ఇషా సింగ్ సాధించిన విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంకిత భావం, క్రమశిక్షణ, పట్టుదలతో లక్షల మందికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ 2026 షూటింగ్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి ఇషా సింగ్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు తోట శేఖర్ ఆకాశవాణితో చెప్పారు.
1: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 22 విడతలుగా 44,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరించాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో రిజిస్ట్రేషన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను ఈ నెల 29వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సోన్ మండలాల్లో వరి పంటను బీజేపీ ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి, పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. దీనిలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మొదటి విడతగా 300 కోట్ల రూపాయలు విలువైన పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
2: భద్రాచలం సీతారాముల వారి టెంపుల్ ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో మరి ఇక్కడ 500 కోట్లకు పైగా నిధులు కేటాయించడం జరిగింది. మొదటి విడతలో 300 కోట్లతోటి తొందరలోనే టెండర్లు కంప్లీట్ చేసుకుని పనులను ప్రారంభించడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా

0: పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోడగుట్ట ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్లేకార్డులు ప్రదర్శించారు. బక్రీద్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా నిర్మల్, భైంస పట్టణాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురలో బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని మసీదులు, ఈద్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించిన బక్రీద్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ చెన్నూరులోని మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ये सोमन पल्ली में 200 करोड़ से माइनॉरिटी एससी बीसी 2000 बच्चों के वास्ते एक टॉप क्लास पब्लिक स्कूल के जैसा हॉस्टल के साथ इंटीग्रेटेड यंग इंडिया स्कूल भी वहां लगा रहे हैं. अपने बच्चे पूरे होने के बाद नेक्स्ट ईयर से वहां एडमिशन लेंगे. बाहर जाने की जरूरत नहीं.
0: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు. అమృత్ భారత్ పథకం కింద 100 కోట్ల రూపాయల నిధులతో రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. దీనిపై మధిరకు చెందిన బాబ్లా తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: కేంద్ర ప్రభుత్వం వారు దేశంలోని 1000 రైల్వే స్టేషన్లను అమృత భారత పథకంలో భాగంగా ఆధునీకరించడానికి పూనుకున్నారు. తెలంగాణలో 6 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని మధిరను ఎంపిక చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.
0: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళనకు గురి కావద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని నేరుగా పార్బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. హమాలి సమస్యను పరిష్కరించి వరి కొనుగోలు ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
3: ఖచ్చితంగా వచ్చే 10-15 రోజుల్లో మన జిల్లాకి ఎంతైతే ధాన్యం రావాల్సి ఉందో 2.5 లక్షల మెట్రిక్ టన్లు అంచనాలు, అవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ పూర్తి చేస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాము. మొన్న రాత్రి కూడా వర్షం బాగా పడడం వల్ల దాదాపు మనకి 600 మెట్రిక్ టన్లు బ్యాగులు తడిసిపోయిన ధాన్యం ఉన్నా సరే అవన్నీ సేకరించడం జరిగింది.
0: వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సుస్థిర అభివృద్ది ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈద్గా మైదానాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి

0: ఈనాటి మన వనితాలోకం కార్యక్రమంలో డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకబండి పుస్తక సమీక్ష విందాం. సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత.
1: మన తెలుగు సాహిత్యంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని సంస్కరించిన విశిష్ట వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారందరూ సదా స్మరణీయులు. ఈ కోవకు చెందినవారే నేటి యువకవి డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. వీరు వ్రాసిన కదిలించే కావ్య కరండిక బతుకుబండి పుస్తకం గురించి ఓ చిరు సమీక్ష. సాహిత్యం అనేది ఒక నిరంతర వాహిని. కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన విధానాలు, ఆలోచనలు, దృక్పథాలు, ధర్మాలు, సమస్యలు మారుతూ ఉంటాయి. అలాంటి మార్పును ప్రతిబింబించడం, సమాజాన్ని నడిపించడం, ప్రేరణ ఇవ్వటం సాహిత్యం యొక్క తొలి ప్రాధాన్యత. అందులోనూ నవ్య సాహిత్యం సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి ఒక ఆయుధంగా ఉపకరిస్తుంది. ఇవాళ సంఘం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు, యాంత్రిక జీవనం, విలువల విచ్ఛిన్నత, స్వార్థం, ఆంతరంగిక సంఘర్షణ సాహిత్య రూపంలో సాక్షాత్కారం కాకపోతే సామాజిక పరివర్తన అసాధ్యం. ప్రపంచీకరణ ప్రభావంతో ప్రగతి పరుగులు తీస్తున్న వేళ విలువలకు పాదులు వేస్తూ సంస్కారాన్ని తట్టిలేపాల్సిన బాధ్యత సాహిత్యానిదే. ఇవాళ కవిత్వం అంటే కాలక్షేపణ సాధనం కాదు, గతాల గొప్పదనాన్ని గౌరవిస్తూనే వర్తమాన సమస్యలను పరిష్కరించుకుంటూ భవిష్యత్తు వైపుకు సాధికారంగా నడిపించే దిక్సూచి. ప్రక్రియాపరంగా పద్యమైనా, వచనమైనా, గేయమైనా, కథైనా, నాటకమైనా సమాజంతో నడిచే సృజనకారులే సాహిత్య చరిత్రలో స్థానం పొందుతారు. ఈ వరవడిలో ఇవాళ తెలుగునాట పద్య, వచన, గేయ, కథారూపక ప్రక్రియల్లో విరివిగా రచనలు చేస్తూ బతుకుబండి కవిగా గుర్తింపు సంపాదించుకున్న సాహితీవేత్త డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ ఆయన ఆలోచనల్ని ఇవాళ రేఖామాత్రంగా తెలుసుకుందాం. కవిత్వం అనేది తీవ్రానుభూతుల స్వచ్ఛంద విజృంభణ అంటారు ప్రసిద్ధ ఆంగ్ల కవి వర్డ్స్వర్త్. అందరు కవుల భావ వ్యక్తీకరణ ఒకే విధంగా ఉండదు. విశదంగా కొందరు చెబితే మరికొందరు సంక్షిప్తంగా చెబుతారు. సరళంగా కొందరు చెబితే సంక్లిష్టంగా మరికొందరు కవిత్వీకరిస్తారు. మార్మికంగా కొందరు రాస్తే మనోరంజకంగా ఇంకొందరు పాఠకుల్ని కట్టిపడేస్తారు. ఒక్కొక్క కవిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్క విధానం. డాక్టర్ మధుసూదన్ కవిత్వం మానసిక ఉల్లాసం కోసం కాదు, ఆయనది బతుకుబండి. దిగువ మధ్యతరగతి జీవనంలో ఆకలిని, బాధను, కష్టాలను, వ్యధలను, అవమానాలను చవిచూసిన అనుభవాల బండి. విలువల ఆరాటంతో దిక్కులేని గాలిపటంలా అంబరమంతా తిరిగిన ఆలోచనల బండి. నమ్మిన సిద్ధాంతాల కోసం నిరంతరం సంఘర్షణ పడుతూ, నష్టపోతూ, కష్టపడుతూ తోటివారి విజయాలకు నిచ్చెనలేసిన మమతల బండి. ఇష్టంతో సాహిత్యం చదివి తపస్సుల అధ్యాపనం చేస్తూ వేల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు, స్నేహితులు, సమాజం అలా పరుచుకుంటూ విస్తరించిన జగమంత కుటుంబం ఆయనది. ప్రపంచానికి ఓనమాలు నేర్పిన పలకల నేల మార్కాపురంలో డిగ్రీ కళాశాల ప్రాచార్యులుగా, అనేక విద్యా సంస్థల, సేవా సంస్థల సలహాదారుగా, శ్రీ సాధన సాహితీ వేదిక వ్యవస్థాపకులుగా, వందలాది సభలకు అధ్యక్షులుగా, సూత్రధారిగా డాక్టర్ మధుసూదన్ చేస్తున్న సారస్వత కృషి తెలుగువారికి సుపరిచితం. స్వతంత్ర భారతంగా ఒకవైపు మనం వజ్రోత్సవాలు చేసుకుంటూ పొరుగురుకు వెళ్లి వచ్చినట్టు చంద్రయానాలు చేస్తూ కూడా

సమాజంలో గూడు కట్టుకొని పోయిన స్థితిలో విలువల హీనత పట్ల కలత చెంది నిన్న నేత నేడుండడు, నేటి నేత రేపు రాడు. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పాత్ర కానరాదు. మద్యం, దూత్యం, దౌత్యం, మారణ హోమాలు లేక రాజకీయ దరహాసం నిన్న లేదు, నేడు లేదు అంటున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ మాటలు యథార్థ స్థితికి దర్పణం పడతాయి. బాంబులు, భూకబ్జా గొడవలు, వడ్డింపులు ఒకవైపున, చరచరమని ధరలు పెంచు చమురు మంటలొక వైపున అంటూ సిగ్గుచేటు చదువులతో వ్యాపారం సాగుతోంది అంటారు మధుసూదన్ తన బతుకు బండి కవిత్వంలో. పంచభూతాలైన నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం మొత్తం విపణి వస్తువులై గుక్క తడుపుకోటానికి కూడా గుప్పెడు కాసులు అవసరమైన పరిస్థితుల్ని తలుచుకుంటూ ఒక తెలుగు ఆచార్యునిగా మధుసూదన్ రాసిన నీటి పాఠం నిజానికి గొప్ప నీతి పాఠం కూడా. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే పద్యం చదువుతూ నూతులంటే చెప్పలేకపోతున్నాం. మరి బావులు, పద్యం అందుకోకముందే మీ సాహిత్యం పదాలు అంటూ పెదవి విరుపులు వింటున్నాం. సుక్తిమతినో కిన్నెరసానినో చెబుతుంటే ఇసుక దిబ్బలంటూ పిల్లలు నవ్వుకుంటున్నారు. సుజలాం సుఫలాం అంటే వెర్రికేకలు వేస్తున్నారు. ప్రగతి పేరుతో పచ్చదనాన్ని కబళిస్తున్నది, పరిశ్రమలంటూ రసాయనాలు కుమ్మరిస్తున్నది, విలాసాల కోసమై జీవన సమతుల్యతను విచ్ఛిన్నం చేస్తున్నది, కరువుకు కంకణం కట్టుకున్నది మనమేనని ఈ పిచ్చిరాతలకు ఎవరు ప్రబోధించగలరు అంటూ సంధించిన ప్రశ్న వైజ్ఞానిక వికాసం నెపంతో విలువలకు పాతరేసిన విద్యా విధానంలోని వైఫల్యాన్ని చెప్పకనే చెబుతుంది. పచ్చదనంతో వనాలతో ఒకప్పుడు కళకళలాడిన పల్లెటూళ్లకు కూడా ఇప్పుడు పట్నం జబ్బు పట్టుకుంది. నగరీకరణ మోజు ప్రజల అమాయకత్వం కాగా కాంక్రీటు వనాలు చేస్తూ కాసులు దండుకునే నయా ప్రగతిదారుల వశాన భారతదేశం యొక్క అసలైన జీవకళ అంతరించిపోయే దశకు రావటం పల్లె పల్లెల్లో మనం గమనించగలం. ఇప్పుడు ప్రతిచోట పంట పొలాలు కూడా రియల్గా ఎవరికో ఎస్టేట్లు అవుతూ రాళ్లు మొలుస్తున్నాయి. రైతులకు పంట పొలాలు వారి కుటుంబం కంటే విలువైనవి. నిద్ర లేచిందే రైతులకు పంట పొలాలు వారి కుటుంబం కంటే విలువైనవి. నిద్ర లేచిందే పొలానికి వెళ్ళకపోతే రైతుకు రోజు గడవదు. వానైనా ఎండైనా పండినా ఎండినా అప్పు చేసైనా అరక దున్నాల్సిందే, తాను చిట్టైనా విత్తు వేయాల్సిందే. అది మన దేశం, అన్నపూర్ణ దేశమిది. ప్రపంచంలో యంత్రాలు తయారు చేస్తూ అగ్రస్థాయికి చేరిన దేశాలకు కూడా అన్నం పెట్టేది మన దేశమే, మన రైతులే. అలాంటి మన దేశానికి కూడా డబ్బు జబ్బు అంటుకుంది. దళారీ వ్యవస్థ ముదిరి రైతులు దగాబడిపోతున్నారు. విపణిలో వేలు పలుకుతున్న వస్తువులకు సైతం రైతుకు శ్రమ గిట్టుబాటు కావడం లేదు. జై కిసాన్ జై జవాన్ లాంటివి, రైతే రాజు లాంటివి కేవలం నినాదాలుగా మిగిలిపోతున్నాయి తప్ప అన్నదాతకు అండగా నిలిచే వ్యవస్థలు లేకపోవటం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో మధుసూదన్ బతుకుబండి రైతుకు అక్షర నీరాజనం పలుకుతుంది. రైతుల కాయకష్టాల్ని చూసి మనసోర్వక మా దళారులు పచ్చని పొలాలన్నింటిలో రియల్గా లేఅవుట్లు వేస్తున్నారు. మనుషులకు రేషన్ కూడా కట్ చేస్తున్నాం. పశువుల సంగత నాన్ సెన్స్, కబేళాలకు చేరవేస్తూనే ఉన్నాంగా అంటున్న మాటలు డాక్టర్ మధుసూదన్ కసికి అద్దం పడతాయి. ఈ తరం పిల్లలు చదవనంత మాత్రాన కవిత్వానికి కాలం చెల్లిపోతున్నదనడం ఒక అనాలోచిత ఆరోపణ మాత్రమే. డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ కవిత్వానికి వేల కొలది విద్యార్థులు అభిమానులుగా ఉన్నారు. కొందరు మధుసూదన్ ప్రేరణతో కవులుగా ఎదిగారు. అనేక మంది వివిధ ఉద్యోగాల్లో రాణిస్తూ ఆయన రచనల్ని ఆరాధిస్తారు. కవిత్వం అంటే అదేదో అర్థం కాని తత్వం కాదు. కవిత్వం అంటే జీవితం. కవిత్వం అంటే తాను నివసించే ప్రాంతం. కవిత్వం అంటే అస్తిత్వం. కవిత్వం అంటే అనుభవాలు. కవిత్వం అంటే ప్రజల సమస్యలు, ఉద్యమాలు అంటారు ప్రసిద్ధ కవి కె. శివారెడ్డి. డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ బతుకుబండి

0: సిసలైన కవిత్వం. సామాజిక వర్తమాన పోకడల్లోనే ద్వంద్వనీతిని చెబుతూ మధుసూదన్ అన్న మాటలు అతని నిష్కర్ష వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. అసమానతలపై నినదిస్తాం, మేం మాత్రం అసామాన్యులం అనుకుంటాం. కులమత కంపును నిందిస్తాం, ఇంటిమసి పేరుతో గుంపులు కడతాం. ఆదర్శాలను చర్చిస్తాం, సరిగ్గా అక్కడే అదృశ్యమవుతాం. విద్యా విలువలు యోచిస్తాం, అక్షరాల తిలోదకాలిస్తాం. పేదల కోసమే ప్రకటనలిస్తాం, వాళ్ల భుజాలనే మా నిచ్చెన చేస్తాం. కార్మిక కర్షక సోదరులంటాం, కఠినంగానే గాయం చేస్తాం. లోకహితం జపం చేస్తూ మానవతను మరిపించేస్తాం. మార్పు కోసం ప్రసంగాలిస్తూ మేం ఎప్పటికప్పుడు మారిపోతుంటాం. ఈ మాటల్లో మనం మన చుట్టూ సమాజం కనిపిస్తుంది కదూ. నిక్కచ్చిగా ఈ మాటలు వర్తమాన సాక్షాత్కారాలు. ఏదో అవ్యాజ ఆలాపన నాలో తపన రేపుతుంది. హఠాత్తుగా చేతివేళ్ల మధ్య చిరుకొమ్మ చివురిస్తుంది. నా ఆలోచనతో ఆనందంతో ఐక్యమై అల్లుకుపోతుంది. ఏదో వేదనలో కసిలో, ఏదో ఎదలోతుల బాధలో, పేగుల్ని మెలివేసే యాతనలో ఆత్రంగా నా ఆరాటాన్ని అక్షరాల్లోకి ఒంపేద్దామనిపిస్తుంది. ప్రతి కవికి కలం పట్టేందుకు కారణాలుంటాయి, సమయాలు ఉంటాయి. కొందరు కడుపు నిండి కవిత్వం మొదలెడతారు. డాక్టర్ మధుసూదన్ అలా కాదు. ఇతనికి కడుపు మాడి అక్షరాలు పేలతాయి, అతని భావనలతో కలబడతాయి. బోలెడంత హృద్వేగంతో పుటలు నిండిపోతాయి. ఊపిరి కూడగట్టుకుంటున్న కొలిమి కార్మికుల సమ్మెట బతుకుల చేత, నిద్రాహారాలు ఎరుగని మగ్గం కార్మికుల ఎండిన డొక్కల చేత, ఏసీ అంగళ్లు సొమ్ము చేసుకుంటున్నా ఎండలో కూర్చొని సూదులు నూరే చర్మ కార్మికుల పేదరికం చేత, బక్కచిక్కి కూడా పట్టెడన్నం కోసం తమకు మించిన బరువులు మోసే మోత కార్మికుల చెమట బిందువుల చేత, ఆకాశహర్మ్యాలు నిర్మిస్తూ కాలు పట్టుతప్పి కాటికి చేరుతున్న భవన కార్మికుల అంధకార భవిష్యత్తు చేత, నడుముల్ని కుదేలు చేసుకుంటూ జనాల మానాలు కాపాడేందుకు శ్రమిస్తున్న దర్జీల చేత, ఊరుతున్న ఉమ్మిని చప్పరిస్తూ ఉన్నోళ్ల ఇళ్లలో ఊడిగం చేస్తున్న కూటిబత్య జీవుల మానసిక వేదనల చేత, మమతలు కరువై ఒంటరిగా అనాథలుగా మానసిక వికలాంగులుగా వ్యధలతో రొదలతో బ్రతుకేడుస్తున్న అసంఖ్యాక బలహీనుల చేత డాక్టర్ మధుసూదన్ తన బతుకుబండితో చేయించిన చేవ్రాలు పాఠకుల హృదయాలను కదిలించి వేస్తుంది. పాయకాన నర్సయ్య పనిభారం చూడలేం. కాలువ గొట్టాల్లో దిగి కల్మషాలు తీస్తాడు. ముక్కు మూయని మునిగా మురికిని తోడేస్తాడు. కుళ్ళు మాలిన్యాలను కడిగే దైవం అతడు. విసుగు విరామం ఎరుగని రెండో సూర్యుడు అతడు. ఓర్పు సహనం నేర్చిన నేల తల్లి బిడ్డడతడు. మానవతా విలువలను మనసా వాచా కర్మనా నమ్మిన మధుసూదన్ కవిత్వంలో ప్రతి శీర్షిక కూడా ఇలాగే సామాజిక నిజస్వరూపాన్ని ప్రగతిశీల దృక్పథంతో దృశ్యమానం చేస్తుంది. వ్యవస్థలో లోపాలు పోవాలంటే తొలిబడి ఇల్లేనని, గురువులు అమ్మా నాన్నలే అని విద్యారంగ సుదీర్ఘ అనుభవంతో డాక్టర్ మధుసూదన్ నిక్కచ్చిగా చెబుతాడు. ఎవ్వరూ ఎవ్వరిని సంస్కరించలేరని, స్వీయ ధర్మాచరణకు కుటుంబమే విశ్వవిద్యాలయమని మధుసూదన్ భావన. పిల్లల్ని ప్రేమించినట్లే అవసరమైతే ఆగ్రహించాలని, అమ్మ ఆగ్రహిస్తే ఒక విలయం ఒక ప్రళయం కళ్ల ముందు సాక్షాత్కరించాలని, ఆ క్షణంలో అమ్మలో ఆదిశక్తి కనిపించాలని అంటారు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్. పాఠకుల మనసులకు హత్తుకునే శైలిలో ఒక పదునుతో వరవడితో గుప్పెళ్ల నిండా కవిత్వ పుప్పొడిని తీసుకుని తను నడిచే దారికి ఇరువైపులా చల్లుకుంటూ పోతున్న డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ రచనా వ్యాసంగం బతుకుబండి ఇవాళటి కొత్త తరం రచయితలకు ఆదర్శం. జై హింద్.
1: డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారు రచించిన బతుకుబండి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకురాలు శ్రీమతి దేవరపల్లి మేరీ సుజాత.

ఇప్పుడు ఒక పాట విందాం. మీ శ్రేయోభిలాషి ఈ చిత్రంలోని పాట వీధి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, వెనికల రాంబాబు గారి సాహిత్యం.

ఇప్పుడు వినండి వకీల్ సాబ్ ఈ చిత్రం కోసం సిద్ధ శ్రీరాము పాడిన పాట. రామజోగేశ్ శాస్త్రి గారి రచన, ఎస్ఎస్ తమన్ స్వరకల్పన.

కిన్నెర లహరి కార్యక్రమంలో ముందుగా డ్రైవర్ రాముడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. మరి ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటంపిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నాపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, సునీత, చాపెల్, చైతు, భానురాజ్, లక్కీ, అమిత్.

ಖನ್ನಾ, ರಾಹುಲ್ ಖನ್ನಾ, ರಾಧಾ ಪಾಸಿ, ಪವ್ವಾ ಪಾಸಿ, ರೋಹಿತ್ ರೋಶಿನಿ, ಉಮಾ ಪಾರ್ವತಿಬಾಯಿ, ಚೋಟಾ ಪೂರನ್ ಪಾಸಿ, ಉಮಾಶಂಕರ್, ಎಂಡಿ ಶಾಕಿರ್, ಶಹಜಾಜಿ ಮೆಹರುನ್, ಪ್ರವೀಣ್ ಸುಂದರಾಜ್ ಜಗನ್ಮಾತ. వినండి వీరందరి కోసం డ్రైవర్ రముడు చిత్రం నుండి ఈ పాట.

బొబ్బిలి పులి. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం జేవీ రాఘవులు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడు నుండి గోని రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్.

కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత పాట మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రం నుండి ఎస్పి శైలజ పాడిన పాట. సాహిత్యం సాహితీ సంగీతం అందించారు ఎంఎం కీరవాణి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య. వినండి వీరందరి కోసం మొండి మొగుడు పెంకి పెళ్ళాం చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో మరొక పాట అందమైన అనుభవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, హన్మండ్లు, శిరీష, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీచారి, డాక్టర్ బాకివీర్ చారి. వినండి వీరందరి కోసం అందమైన అనుభవం చిత్రం నుండి ఈ పాట.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేదే లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు.

వాళ్ళు అందమైన వేటగాడు అద్దులేని వాడు ఆ వేషం ఉన్నవాడు చాలా

మనుషులే మన నేస్తాలు కమన్ క్లాప్ మనసులే మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులే మన నేస్తారు మనసులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేనివాడు ఆవేశ

다라라리요. 구르랄두 구르랄두 내새끼 운놀루 칼라리 니놀루 가빈채 소갈루

కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి రాస్తున్నారు నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్. వీరంతా కోరుతున్న పాట ఛాలెంజ్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరామూర్తి, సంగీతం ఇళయరాజా.

ಇಂದು ಬದನ ಕುಂಟರತನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ

0: ಮಧುಮದನ ತುಂದ ಕದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: కిన్నెర లహరి కార్యక్రమంలో తర్వాత ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మైచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరంతా కోరుతున్న పాట పెళ్లి పందిరి చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం ట్రింక్ లైన్ నుండి ఉదయభాస్కర్, స్వాతి, లాస్య, తేజ, అమోఘ, రాజరాజేశ్వరి.

కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి సైనికుడు చిత్రం నుండి కార్తిక్ కారుణ్య హరిణి మాలతి పాడిన పాట. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వినండి వీరందరి కోసం సైనికుడు చిత్రం నుండి ఈ పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో మేం చదివే ఉత్తరాలలో మీ పేర్లు కూడా వినాలనుకుంటున్నారా? మరైతే వెంటనే మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట రాసి మాకు పంపించండి. మీరు పంపించాల్సిన చిరునామా కిన్నెర లహరి, కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రామవరం పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కార్యక్రమంలో ఇప్పుడు జాను చిత్రం నుండి ప్రదీప్ కుమార్ పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ నుండి రాస్తున్నారు. హఫ్సా, షరీనా, అఫ్సర్, హనీ, జోయా, అంజుమ్, అలియా, పండు, మహి, సంయుక్త, గీతిక, షర్మిలా.

0: శ్రోతల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
2: ఫోన్ నెంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35 నిమిషాలకు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

కిన్నెర లహరి కార్యక్రమంలో చివరిగా ఆది చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ గంగా పాడిన పాట, సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరీబ్పేట్ నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు. వినండి వీరందరి కోసం ఆది చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈపూట ఏకచిత్రగానం శీర్షికన రోజా మూవీస్ వారి కొండవీటి సింహం చిత్రం నుండి పాటలు వింటారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి, గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. వినండి ఏకచిత్రగానం శీర్షికన రోజా మూవీస్ వారి కొండవీటి సింహం చిత్రం నుండి పాటలు.

0: నిన్ను రక్షిపోకు ఇప్పుడే. పడుచు వల్ల పడక తింటి పలుపు తీసుకో.
1: పట్టమడుగు బాగులో
0: అందమంత తడిసిందా అత్త

నేను సోపు కట్టమిచ్చినప్పుడే కన్న సోపు కట్టమిచ్చినప్పుడే కలబ జంతలన్నీ

శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై ఏకచిత్రగానం శీర్షికన రోజా మూవీస్ వారి కొండవీటి సింహం చిత్రం నుండి పాటలు వింటున్నారు.

0: సోపు చూడకుంటే అగ్గిలాటి ఈడు నాకు భగ్గుమంటే, గుగ్గిలాల గుమ్మ సోపు చూడకుంటే అగ్గిలాటి ఈడు నాకు భగ్గుమంటే, దాని కట్ట సత్తేది లోని గుడ్డు, దాని కట్ట సత్తేది లోని గుడ్డు, ఎట్ట నాకు దక్కేది తేనెబట్టు.
1: వేటగాడు వేటగాడు నీటిగాడు వాట

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన రోజా మూవీస్ వారి కొండవీటి సింహం చిత్రం నుండి పాటలు విన్నారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి, గాయనీ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు బాడిసి శంకర్రావు, పాలవంచం బొల్లేరుగూడెం. నాకు ఇష్టమైన పాట చిల్లర దేవుడు సినిమాలో నుంచి కలువకు చంద్రుడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాత్ నగర్ మండలం మంగపేట గ్రామం నుండి గుగ్గులత్ లక్ష్మణ్ నాకు నచ్చిన పాట సూర్యవంశం చిత్రం కోసం ఎస్పి బాలు పాడిన అడుగు మహారా.

నా పేరు మొహమ్మద్ షాకిర్, ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట గుడుపుఠాని చిత్రం నుండి తనివి.

0: నా పేరు మారబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. శోభన్ బాబు, శారద, జయంతి నటించిన శారద చిత్రంలోని ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.
1: శారద నన్ను శారద ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కలేత.

నేను నాగేశ్వరరావు యనగంటి నెహ్రూ బస్తీ నుంచి. తెలుగునాటి ఆ పాత మధురం నాకు నచ్చిన సినిమా నిర్దోషి. ఎన్టీఆర్, అంజలీదేవి, సావిత్రి గారు నటించి జీవం పోసిన అర్థవంతమైన అమూల్యమైన ఆ పాత మధురం ఆ పాట. సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం, ఘంటసాల గారి సంగీత నేపథ్యంలోని పాట.

నా పేరు మోతకృష్ణ, రామవరం 14 నెంబర్ ఏరియా నుండి, కేరాఫ్ కంచరపాలెం చిత్రం నుండి నాకు నచ్చిన పాట ఆశాపాశం బందీ చేసేలే.

పేరు పూరేటి సత్యావతి, సుజాత నగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు నచ్చిన పాట వర్షం సినిమాలో నుంచి ఎన్నాళ్ళ గుర్తు చెవి మన ఎన్నాళ్ళం దాక్కుంటే పైన.

0: నేను చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట గుండమ్మ కథ సినిమాలో వేషము మార్చెను.
1: భాషను మార్చ

నాకు నచ్చిన పాట. నా పేరు శ్రీశా అండ్ మాది రామవరం టూయింగ్ క్లీన్. ఆర్య మూవీ నుంచి ఫీల్ మై లవ్ పాట అంటే నాకు ఎంతో ఇష్టం.

నా పేరు శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంద్ నుంచి. నాకు నచ్చిన పాట మంచి మనసులు చిత్రం నుంచి నన్ను.

నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పటి నుండి మీకు చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్న మీ రేడియో నిస్తాం తులసి రామరాజు మహాశివపట్టు. కార్యక్రమంలో ముందుగా విందాం సీతాకోకచిలుక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన ఈ వల గీతం. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మీరు విన్న ఆ పాట నిరీక్షణ చిత్రం కోసం ఎస్ జానకి పడారు, సంగీతం అందించారు ఇళయరాజా. ఇప్పుడు వినండి కన్నవారి కలలు, ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పడిన యువళ గీతం.

జేబు దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన యువల గీతం, సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జీవితం ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పీసుశీల పడిన యువల గీతం. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం రమేష్ నాయుడు.

కటకటాల రుద్రయ్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం జేవి రాఘవులు.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియోనిస్తం తులసి రామరాజు మహాశివ భట్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లరి బుల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్

0: వాట్సాప్ నెంబర్ 8367576757, వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989 07 6.
1: మరొక నెంబర్ 7989 70 1 58.

0: మతం అందరూ ఒకటే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమం ఇప్పుడు తల్లా పిల్లమ్మ ఈ చిత్రం కోసం ఘంటశాల ఎన్టీ రామారావు గారు పాడిన పాట. సాహిత్యం అందించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు.

కార్యక్రమంలో చివరిగా వినండి దానవీర సూరకర్ణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడినపట, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం అందించారు పెండియాల.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అనంతరం 6:10కు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అంతవరకు విరామ సంగీతాన్ని వినండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పిన ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తుంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన.
2: రాయారావు సూర్యప్రకాశ్ రావు. రాష్టంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్డు అమలు చేయాలని, అన్ని శాఖల లబ్దిదారుల డేటా సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, కార్మిక శాఖ, బీమా పథకాలు సహా అన్ని శాఖల సమాచారం ఈ కార్డులో ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏఐ సహాయంతో డేటా విశ్లేషించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు చేరుతాయని, అనర్హులను గుర్తించడం సులభమవుతుందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 4 రోజుల పాటు అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా పనిచేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచానికే తలమానికంగా నిలవాలన్నదే రాష్ట ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందని మంత్రులు తెలియజేశారు. సనత్నగర్ లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి రావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అధికారులతో స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు.

0: అత్యాధునిక పరికరాలు, లాబొరేటరీ, బ్లడ్ బ్యాంక్ సదుపాయాలను సమీక్షించారు. సివిల్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం పుట్టిన రౌటసంకపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు పర్యటిస్తారు. ఈ సందర్బంగా ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గవర్నర్ ప్రారంభించే వివిధ అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ హరిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కొమరం భీం 20 అడుగుల కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడంతో పాటు గిరిజన గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ప్రారంభోత్సవం, ఆరోగ్య కార్డులు, సంక్షేమ కార్డుల పంపిణీతో పాటు గ్రామస్తులతో మద్యపాన నిషేధంపై ప్రత్యేక సమాపేశం ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకంలో గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను ఇప్పుడు 125 రోజులకు పెంచడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండల కేంద్రానికి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీ మర్రి మంజుల కేంద్ర ప్రభుత్వానికి ఆకాశవాణి ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
1: మేము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్నాము. మాకు ఇంతకు ముందు 100 రోజులే పని ఉండే, ఇప్పుడు 125 రోజులు కల్పించినందుకు కృతజ్ఞతలు. కూలీ వేతనం కూడా పెంచినందుకు కృతజ్ఞతలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HPDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ లో ఆయన పాల్గొన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలోని మహిళలకు, పిల్లలకు చట్టబద్దమైన హక్కులు కల్పిస్తుందని, దీన్ని ముస్లిం మహిళలు సైతం స్వాగతిస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. గత 25 రోజులుగా సేకరణ జరగడం లేదని, గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న, వరి పంటల దగ్గరకు వెళ్తే మంచి వాసన రావాలి కానీ వర్షానికి తడిసిపోయి మురుగు వాసన వస్తుందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ,
2: ఎక్కడ పోయినా రైతులు అంటున్న మాట మాకింత విషమించి సంపాదించారు. 100 రోజుల బాధ ఈ కళలను చూస్తా ఉన్నాం. మా కుటుంబ సభ్యులందరం కూడా ఈ కడగాలకు తట్టుకోలేకపోతున్నాం. మేము ఈ దేశానికి ప్రతి అన్నం పెట్టేది రైతులమని, జై జవాన్ జై కిసాన్ చెప్పి న్యాయం ఇచ్చిండ్రు, కానీ మనం చంపేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎక్కడో సచివాలయంలో కూర్చొని ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని డ్రామా చేస్తున్నారని చెప్పి మాటలతో మాట్లాడుతున్నారు.
0: వచ్చే 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రేపు ఎల్లుండి రాష్టంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నల్గొండ జిల్లాలో ఈ సాయంత్రం ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. ఒకవైపు ఎండ కాస్తూనే ఈదురుగాళ్లతో కూడిన భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు రహదారులపై విరిగిపడడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం వరకు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షం పలు మండలాల్లో కురిసింది. మధిర నియోజకవర్గాన్ని రాష్టంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో రహదారులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు బక్రీద్ పండుగను పురస్కరించుకుని వరంగల్లోని పలు ఈద్గాల్లో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లో కొండా దంపతులు పాల్గొన్నారు. తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క వరుస సమీక్షలతో రాష్ట వ్యాప్తంగా కూలీల హాజరు గణనీయంగా పెరిగిందని, మే మొదటి వారంలో కేవలం 7 లక్షలుగా ఉన్న హాజరు ఇప్పుడు రోజుకు 16 లక్షల 24 వేలకు చేరుకుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్కు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మద్దతు తెలిపారు. కామారెడ్డిలోని ఈద్గాలో ప్రత్యేక నమాజ్లో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, ఈ పండుగ విశ్వాసం, త్యాగం, కరుణ, మానవత్వం వంటి గొప్ప

0: విలువలను సమాజానికి గుర్తు చేస్తుందన్నారు. ఏటూరు నాగారంలో మైనర్ బాలిక వ్యవహారంపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు పంపుతామని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ రోజు మీడియా సమాపేశంలో మంత్రి మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో త్వరలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: वार्ताः श्रूयन्ताम् प्रवाचिका वन्दना कश्यपः. आदौ मुख्य वार्ताः. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया स्वपदात् औपचारिक रूपेण त्यागपत्रं प्रदत्तवान्. डीके शिवकुमारः नूतन मुख्यमंत्रित्वेन पदभारं ग्रहीष्यति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः सिक्किम आरक्षक दलाय राष्ट्रपति ध्वज सम्मानं प्रदत्तवती. अत्रांतरे सिक्किम राज्यं पूर्ण साक्षर राज्यत्वेन घोषितम्. होर्मुज जल डमरू मध्यस्य समीपे आक्रमणान्तरं अमेरिका ईरान देशयोः मध्ये अवसादः वर्तितः. गृहमंत्री अमित शाहः गांधीनगरे जनसभायां अवैध प्रवासीनां देशात् निष्कासनार्थं सर्वकारस्य दृढसंकल्पं पुनः प्रत्यपादयत्. अपि च बैडमिंटन प्रतिस्पर्धायां पीवी सिंधु तथा च लक्ष्य सेनः सिंगापुर ओपन इत्यस्य प्रागुपान्त्य चक्रे प्रविष्टवन्तौ. अथ वार्ताः विस्तरेण. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया इत्यसौ अद्य लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिक रूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् संबोधयन् सः स्वयं प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिक रूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारं ग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 37+100 अधिक विधायकानां समर्थन सहचारेण कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजनीतिना स्वकीयम् अरुचिं प्रकटयन् प्रोक्तवान् यत् सः राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. सिद्धरमैया इत्येषः 23+2000 वर्षे द्वितीयवारं कर्णाटकस्य मुख्यमंत्री संजातः. इतः पूर्वं सः 23+18 यावत् मुख्यमंत्रित्वेन कार्यम् अकरोत्. सः राज्ये 8 वर्षाणां कार्यकालद्वयं पूरयित्वा सर्वाधिक समयमुपविशता मुख्यमंत्रित्वेन गौरवम् अर्जितवान्. मुख्यमंत्रित्वेन वित्तमंत्रित्वेन च तेन राज्यस्य 17 आयव्ययकानि उपस्थापितानि. तस्य त्यागपत्रेण राज्ये सुदीर्घकालतः जायमानः सत्तासंघर्षः समाप्तः. अत्रान्तरे राज्यस्य उपमुख्यमंत्री डीके शिवकुमारः कर्णाटक कांग्रेस दलस्य वरिष्ठतमेषु नेतृषु कश्चन प्रमुखः अस्ति. 23+2000 विधानसभानिर्वाचने कांग्रेस दलस्य महत विजये तेन प्रमुखा भूमिका निर्व्यूढा आसीत्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य आरक्षक बलाय बोधितवती यत् आरक्षाः अधिकं नागरिकाभिमुखा भवेयुः. सहैव समाजस्य दुर्बल वर्गाणां विशेषतः महिलानां निर्धनानां बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः. राष्ट्रपतिः अद्य प्रातः गंगटोक नगरे आयोजिते अलंकरणं संचलने सिक्किम आरक्षकदलाय प्रतिष्ठितं राष्ट्रपति ध्वज सम्मानं प्रदाय संबोधितवती. तया राज्ये विधि व्यवस्थायाः पालने सहैव आपत प्रबन्धने सिक्किम आरक्षकदलस्य भूमिकायाः भूरिशः

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యం పునరుద్ధరణ పద్ధతులు వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పిఎస్ఎం పణిశ్రీ గారితో పరిచయకర్త శ్రీమతి ఎం స్వప్న. ఇంకా వేప ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్తలు, అనంతరం పరిగ పక్షుల పెంపకం వివరాలు తెలుసుకుంటారు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంజ హిందీ వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం.

ఈ కార్యక్రమాలని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10 గంటలకు ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురిమ వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే ప్రసారాలని కొన్ని ముఖ్యాంశాలు. ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు, అనంతరం నాతియా కలాం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. 6:35 రైతు సమాచారంలో అజల్లాలో అధిక లాభాల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 చిత్రగీతాలు. 7:30 విజయపదం శీర్షికన ఇంటర్ తర్వాత క్రియేటివ్ కెరియర్స్. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది అనంతరం చిత్రగీతాలు. 8:00 సమాచార ప్రభాత్ హిందీ వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 9:30 ఏక చిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం చిత్రగీతాలు. ఇక రేపు మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం శీర్షికన ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదన వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఎండాకాలంలో తక్షణ ఉపశమనం ఇన్స్టెంట్ సలాడ్స్ ప్రసంగం. అనంతరం యుక్త వయసులో నెలసరి పరిశుభ్రత పాటించుకుందాం ప్రసంగం. ఇక చివరిగా వడదెబ్బ తాపం నుండి శరీరాన్ని రక్షించుకోవటం ఎలా ప్రసంగం. ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వీమాటతో ఓపాట. 3:30 ఏక చిత్రగానం. 4:00 నుండి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 5:30 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ప్రసార వివరాలు. 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే రైతేరాజు వ్యవసాయదారుల సమగ్ర సమాచారంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం వివరాలు. ఇంకా పాలీ హౌస్లో జర్బూరా పూల సాగు వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:10 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 హిందీ చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం చేయబోయే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు కొన్ని జానపద గేయాలు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: కోలోనా పల్లే కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లలా చేదు నమిలిందే రామ రామ రామ రామ.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
0: ఫోన్ నంబర్లు 0874295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
1: నీ పేరు రాసి పెట్టినా దాన్ని చొరిపెట్టి కెరటాలు పుట్టలేదు తెలుసా.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
4: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి, మాతో ముచ్చటించండి.
3: ఫోన్ నెంబర్లు 0874-295038, 295039.

0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి. శనివారం ఉదయం
1: 8:35
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు ఇంతవరకు జానపద గేయాలు విన్నారు. జానపద గేయాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణంలో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: కళ.
1: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా యాప్ ద్వారా మిమ్మల్ని అలరిస్తోంది ఆకాశవాణి కొత్తగూడెం ఎఫ్ఎం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా విత్తన వారోత్సవాలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజుల

బాబు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు డీఏపీకి బదులుగా సూటి కాంప్లెక్స్ ఎరువులను వాడుకోవడం ఎంతైనా మంచిదని సూచిస్తూ ఈ విధంగా మనకు వివరాలన్నీ తెలియజేస్తున్నారు. రసాయన ఎరువులలో ప్రతి రైతు తప్పనిసరిగా వాడే ఎరువు డీఏపీ. దీనిని అన్ని రకాల వ్యవసాయ ఉద్యాన పంటలకు వాడుతున్నారు. పంటల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం పోషకాలను అందించడానికి డీఏపీని మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల వలన డీఏపీ దిగుమతులు తగ్గిపోవడం, దేశీయంగా ముడిసరుకు ధరలు పెరిగి ఉత్పత్తి తగ్గిపోవడం వలన డీఏపీ లభ్యత కొంతవరకు తగ్గింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత యాసంగి పంటలకు డీఏపీ ఎరువుకు ప్రత్యామ్నాయంగా వాడుకోదగిన సూటి కాంప్లెక్స్ ఎరువులపై రైతులకు, డీలర్లకు ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముందుగా వరి పంటకు వాడుకోదగిన సూటి కాంప్లెక్స్ ఎరువుల గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు మన రైతు సోదరులకు వివరిస్తున్నారు. యాసంగి వరి పంటకు ఎకరాకు 48 నుండి 60 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అవసరం. అయితే సిఫారసు చేయబడిన పోషకాలను సూటి ఎరువులైన యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేస్తే ఎకరాకు 125 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. ఈ ఎరువులు వేసే సమయం గనక చూసినట్లయితే సిఫారసు చేయబడిన 125 కిలోల యూరియాలో 40 కిలోలు దుబ్బు చేసే దశలో, ఇంకా మిగిలిన 25 కిలోలు అంకుర దశలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన 30 కిలోల MOPలో 15 కిలోల దమ్ములో, మిగిలిన 15 కిలోలు అంకురం దశలో వేసుకోవాలి. ఇక కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. డీఏపీ ఎరువుకు ప్రత్యామ్నాయంగా వరి పంటలో వాడుకోదగిన కాంప్లెక్స్ ఎరువులలో 10, 26, 26 ఇంకా 14, 35, 14 ముఖ్యమైనవి. సిఫారసు చేయబడిన మొత్తం 100 కిలోల 10, 26, 26 ఇంకా 20 కిలోల యూరియాను దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 80 కిలోల యూరియాలో 40 కిలోలు దుబ్బు చేసే దశలో, 40 కిలోలు అంకుర దశలో వేసుకోవాలి. వరి పంటకు 20, 20, 0, 13 అనే కాంప్లెక్స్ ఎరువును వేయకపోవడం మంచిది. ఈ ఎరువు గంధకం వాడడం వలన సల్ఫైడ్ దుష్ప్రభావం కలిగే అవకాశం ఉంటుంది. సిఫారసు చేయబడిన పోషకాలను 14, 35, 14 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 75 కిలోల 14, 35, 14 ఎరువు, 100 కిలోల యూరియా, ఇంకా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సిఫారసు చేయబడిన మొత్తం 75 కిలోల 14, 35, 14 మరియు 20 కిలోల యూరియాను దమ్ములో వేసుకోవాలి. మిగిలిన 80 కిలోల యూరియాలో 40 కిలోల దుబ్బు చేసే దశలో, 40 కిలోల అంకుర దశలో వేసుకోవాలి. అంకురం దశలో వేసే యూరియాతో పాటు 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కలిపి వేసుకోవాలి. అందుబాటులో ఉంటే 12, 32, 16 లాంటి కాంప్లెక్స్ ఎరువును కూడా వరి పంటకు వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను దమ్ములోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదు. ఈ వివరాలు రైతులు గమనించుకోవాలి. పోషకాలను 10, 26, 26 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 120 కిలోల 10, 26, 26 ఎరువు మరియు 130 కిలోల యూరియా అవసరం. సిఫారసు చేయబడిన 120 కిలోల 10, 26, 26ను విత్తుకునే సమయంలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన యూరియాలో 65 కిలోలు పంట మోకాలు ఎత్తు దశలో, ఇంకా మిగిలిన 65 కిలోలు పూత దశలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన పోషకాలను 14, 35, 14 లాంటి కాంప్లెక్స్ ఎరువు రూపంలో వేస్తే ఎకరాకు 100 కిలోల 14, 35, 14 ఎరువు, 120 కిలోల యూరియా,

కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సిఫారసు చేయబడిన మొత్తం 100 కిలోల 14-35-14 విత్తుకునే సమయంలో వేసుకోవాలి. సిఫారసు చేయబడిన యూరియాలో 60 కిలోలు పంట మోకాలు ఎత్తు దశలో, ఇంకా మిగిలిన 60 కిలోలు పూత దశలో 15 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కలిపి వేసుకోవాలి. అందుబాటులో ఉంటే 12-32 పదార్ లాంటి కాంప్లెక్స్ ఎరువును కూడా మొక్కజొన్న పంటకు వేసుకోవచ్చు. కాంప్లెక్స్ ఎరువులను విత్తుకునే సమయంలోనే వేసుకోవాలి, పైపాటుగా వేసుకోకూడదని ప్రత్యేకంగా మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ విధంగా మన రైతు సోదరులకి తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? డీఏపీకి బదులుగా రైతులందరూ సూటీ కాంప్లెక్స్ ఎరువులను తగు విధములో పంటకు అందించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని, తర్వాత మంచి పంటను పొందగలరని ఆశిద్దాం.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों उपायों की भी चिंता करेगी. और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 రోజుల

0: పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇండ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: ప్రధాన మంత్రి జీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగేరేలో యూనివర్సిటీ బీడీటీ ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ, 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ, స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిల, తనిషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్

0: సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రెండవ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదేలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
2: ఇదెవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 అణాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యం పునరుద్ధరణ పద్ధతులు, ఈ అంశం గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పిఎస్ఎం ఫణిశ్రీ గారితో పరిచయం విండారు.
5: రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఈ సమయంలో పంటల్లో ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం విచక్షణ రహితంగా పెరిగిపోయింది. దీనివల్ల భూమి సారాన్ని కోల్పోతుంది. నేల ఆరోగ్యంగా ఉంటేనే మనం వేసిన పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఈ నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి ఎలాంటి పద్ధతులు చేపట్టాలి అనే విషయాల గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పిఎస్ఎం ఫణిశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, నేల ఆరోగ్యం పునరుద్ధరణకు ఎలాంటి పద్ధతులు చేపట్టాలి, ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టాలి?
6: మన నేలల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింక్, బోరాన్, ఇనుము లోపం స్పష్టంగా కనిపిస్తాయి. ఎర్ర నేలల్లో మరియు నల్లరేగడి నేలల్లో వేసవి ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల వరకు చేరుతాయి. కనుక ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నేల తన జీవనశక్తిని కోల్పోతుంది. కనుక ముఖ్యంగా పోషకాల పునరుద్ధరణ, వేసవి లోతు దుక్కులు, నేల కోతను అరికట్టడము, సూక్ష్మజీవుల రక్షణ, తర్వాత మట్టి నమూనా సేకరణ వంటి ముఖ్య పద్ధతులు మనం చేపట్టాలి.
5: ప్రస్తుతం నేలలో పోషకాల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
6: వరుస పంటల సాగు వల్ల నేలల్లోని నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్య పోషకాలు తగ్గిపోయాయి. వేసవిలో పచ్చి రొట్టె ఎరువులు, జనుమ, జీలుగ, పెళ్లి పెసర, తక్కువ నీటితో సాగు చేసే మొక్కలు పూత దశలో వచ్చినప్పుడు 40-50 రోజుల దశలో తిరిగి భూమిలో కలిగిదున్నటం వల్ల నేలని పునరుద్ధరించవచ్చు. ఇలా నేలలకు అవసరమైన నత్రజని మరియు సేంద్రీయ కార్బనాన్ని ఇవి అందజేస్తుంది. ఇది రసాయన ఎరువుల ఖర్చును 10 నుంచి 15% వరకు కూడా తగ్గిస్తుంది. సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువును, పశువుల ఎరువు బాగా కుళ్ళిన తర్వాత ఎకరాకు 6 నుంచి 7 టన్నులు వర్షాధార పంటలకు లేదా 12 నుంచి 13 టన్నులు చొప్పున చల్లి వెంటనే నాగులతో లోతుగా దున్నడం వల్ల

0: నేల సారవంతమవుతుంది. గొర్రెలను రాత్రిపూట పొలంలో కట్టేయడం వల్ల వాటిలో వ్యర్థాలు నేరుగా నేలల్లోకి చేరి పోషకాలు లభిస్తాయి. వీటి వల్ల నేల గట్టిదనం తగ్గి నల్లబారి పంట వేరు లోతుగా వెళ్ళడానికి సహాయపడటమే కాకుండా నేలల్లోని సూక్ష్మజీవులు పెరిగి హ్యూమస్ కూడా పెరుగుతుంది.
1: వేసవిలో లోతు దుక్కులు ఎందుకు చేయాలి? దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయండి?
0: వేసవిలో వర్షాలు పడకముందు లేదా తొలి వేసవి జల్లుల తర్వాత పొలాన్ని లోతుగా దున్నడం, అంటే 20 నుంచి 30 సెంటీమీటర్లు, అత్యంత ప్రభావమైన పద్ధతి. ముఖ్యంగా దీనిలో చూసుకున్నట్లయితే కీటక నియంత్రణ, నేల లోపల పొరల్లో దాగి ఉన్న హానికారక పురుగులు, గుడ్లు, లార్వాలు మరియు ప్యూపాలు పైకి వచ్చి ఎండ వేడికి లేదా పక్షుల ఆహారంగా మారి నశిస్తాయి. తేమ సంరక్షణ, గడ్డి పడిన నేల పొరలు విడిపోవడం వల్ల వర్షాకాలంలో పడే ప్రతి నీటి బొట్టు భూమిలోకి ఇంకుతుంది. ఇది భూగర్భ జలాల పెరగడానికి దోహదపడుతుంది. ఇంకొకటి కలుపు నివారణ, గడ్డి మరియు ఇతర కలుపు మొక్కలు వేలు ఎండకు ఎండిపోయి చనిపోతాయి. దీనివల్ల తదుపరి పంటల్లో కలుపు సమస్య కూడా తగ్గుతుంది.
1: నేల కోతకు గురి కాకుండా ఎలా అరికట్టాలి?
0: వేసవిలో వచ్చే బలమైన గాలుల వల్ల పైపొరలోని సారవంతమైన మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గనుక దీనివల్ల నేల పట్టు కోల్పోవడం, పై మట్టిలోని పోషకాలు కోల్పోవడం వల్ల నేల నిస్సారం అవుతుంది. మల్చింగ్ వల్ల, అంటే పంట అవశేషాలు కప్పడము, పచ్చిరొట్టె పంటలు, పొలాల గట్ల వెంబడి చెట్లు పొదలు నాటడం వల్ల గాలి వేగాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగా చెట్లను గాలి వీచే దశలో నాటడం ద్వారా నేల కోతను తగ్గించుకోవచ్చు.
1: భూమిలో సూక్ష్మజీవులు సంఖ్యను పునరుద్ధరించడానికి రైతులు ఏ విధమైన పద్ధతులు పాటించాలి?
0: నేలలో ఉండే వానపాములు, లాభదాయకమైన సూక్ష్మజీవులు బ్రతకడానికి తగినంత తేమ చల్లదనం అవసరం. వేసవిలో జీవామృతం, సేంద్రీయ ఎరువులను సకాలంలో నేలకు అందించడం వల్ల సూక్ష్మజీవుల ఆహారం లభించి వాటి పెరుగుదలకు దోహదపడతాయి. ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య ఎందుకు అవసరం అంటే, పేడలో 219 రకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఇవి భూమిలో ఉన్న బలాన్ని, మైక్రోన్యూట్రియన్స్ని, తర్వాత న్యూట్రియన్స్ని మొక్కలకి అందించే విధంగా మనకి హెల్ప్ చేస్తాయి. జీవామృతం ఎలాగ చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఇది రెండు విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఒకటి ఘన జీవామృతం, ఇంకొకటి ద్రవ జీవామృతం. ఘన జీవామృతంలో వచ్చేసేసరికి 100 కిలోల ఆవు పేడలో 5 నుంచి 10 లీటర్ల ఆవు మూత్రం, తర్వాత 4 నుంచి 5 కిలోల బెల్లము, ఇంకా 2 నుంచి 4 కిలోల శనగపిండి మంచి కలిపి ఉండలుగా తయారు చేసుకొని 15 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇవి మనం ఎప్పుడు వేసవి దుక్కులు కానీ పంట వేసుకున్నప్పుడు కానీ మనము చల్లుకున్నట్లయితే భూమిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. ఇంకా ద్రవ జీవామృతంలో చూసుకున్నట్లయితే 200 లీటర్ నీటిలో 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రము, 4 నుంచి 5 కేజీల బెల్లము, తర్వాత 2 నుంచి 4 కేజీల శనగపిండి మంచిగా వేసుకొని మనము 15 రోజుల తర్వాత డ్రిప్ ద్వారా కానీ మగ్గుల ద్వారా కానీ మనము మొక్కకి అందించినట్లయితే ఈ భూమిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య కూడా మనము పెంచవచ్చు.
1: విన్నారు కదా, నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే రైతులు చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి?
2: మీరు ఇంతవరకు నేల ఆరోగ్యం పునరుద్ధరణ పద్ధతులు ఈ అంశం గురించి వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పిఎస్ఎం ఫణిశ్రీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఎం స్వప్న. కార్యక్రమంలో తర్వాత వేప ఉత్పత్తుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. పంటలకు వేప ఆధారిత ఉత్పత్తులను వాడడం ద్వారా ఎరువులు ఇంకా సస్యరక్షణ ఖర్చులను తగ్గించుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వేప బహుళ ప్రయోజనకారి అని మనందరికీ తెలుసు. అయితే వేప ఉత్పత్తులను వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుగా, క్రిమి సంహారకంగా వాడి మంచి ఫలితాలు పొందవచ్చు. పర్యావరణానికి హాని చేయని వేప ఉత్పత్తుల వాడకం ద్వారా రైతులు తమ సాగు ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు. రైతులు సాగు చేసే అన్ని పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటల్లో కూడా 5% వేప ద్రావణం, వేప నూనె, వేప పప్పు ద్రావణాలను క్రిమి సంహారకాలుగా వాడుకోవచ్చు. వేప పిండి సేంద్రీయ ఎరువుగా కూడా బాగా పనికొస్తుంది. రైతులు వేప ఉత్పత్తులకు మార్కెట్ మీద ఆధారపడకుండా వారి వారి స్థాయిలోనే వేప ఉత్పత్తులను తయారు

చేసుకొని వాడటం ద్వారా మంచి ప్రయోజనం పొందొచ్చు. వేపగింజల సేకరణ నుంచి ఉత్పత్తుల తయారీ వరకు రైతులు గుర్తుంచుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5% వేప ద్రావణం తయారీ, ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వేపలో ఉండే అజాడిరెక్టిన్ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పురుగు గుడ్డు, లార్వా, ప్యూపాలతో పాటు తల్లి పురుగుపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పురుగులపై ఉదర స్పర్శ చర్యలను చూపిస్తుంది. వేప కషాయాన్ని పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, నామాల పురుగు, ఆకుముడత పురుగులతో పాటు రసం పీల్చే పురుగుల నివారణకు అన్ని పంటల్లో మనం వాడవచ్చు. మరి ఈ 5% వేప ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం వేపగింజలు 5 కిలోలు, సబ్బు పొడి 100 గ్రాములు కావాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. నీడలో బాగా ఎండిన, అంటే పైపొట్టు తీసిన 5 కిలోల మంచి వేపగింజలను మెత్తగా రుబ్బి పిండిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తయారైన వేప పిండిని ఒక మూటలో కట్టి 10 లీటర్ల నీటిలో 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టాలి. తర్వాత ఈ నానబెట్టిన పిండిని ఒక గుడ్డలో మూటగా చుట్టి ఆ మూటను నీటిలో ముంచి పట్టుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు కషాయాన్ని పిండుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూటను నీటిలో ముంచుతూ కషాయాన్ని సేకరిస్తూ ఉండాలి. ఈ విధంగా సేకరించిన ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి. ఈ వడపోసిన ద్రావణంలో 100 గ్రాముల సబ్బు పొడిని కలపాలి. ఈ వేప కషాయాన్ని 100 లీటర్ల నీటితో కలిపి 1 ఎకరం పొలంలో సాయంత్రం సమయంలో పంటపై పిచికారీ చేసుకోవచ్చు. మరి నీడలో ఎండిన వేపగింజల పొడిని ఉపయోగిస్తే 10 నుంచి 15 కిలోల వేప పొడి అవసరమవుతూ ఉంటుంది. పంట దశను, పురుగుల ఉధృతిని బట్టి వేప కషాయాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తయారు చేసిన వేప కషాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిల్వ ఉంచరాదు. పంట దశను బట్టి, పురుగుల ఉధృతిని బట్టి ఈ మోతాదును పెంచుకోవాల్సి ఉంటుంది. వేప ద్రావణాన్ని అన్ని పంటలలో, నారుమళ్లలో కూడా వాడవచ్చు. వేప ద్రావణాన్ని పండ్ల తోటల్లో కూడా పిచికారీ చేసుకుని మంచి ఫలితాలు పొందవచ్చు. వేప ద్రావణం చేయగా మిగిలిన పిప్పిని పెరటి మొక్కలకు, పూల కుండీలకు ఎరువుగా కూడా వాడుకోవచ్చు. సబ్బు పొడికి బదులుగా 500 గ్రాముల కుంకుడు లేదా సీకాయ పొడిని వాడవచ్చు. మరి వేప పప్పు ద్రావణంతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పంట పూత దశలో పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు వేప వాసనకు పంటపై గుడ్లు పెట్టకుండా ఉంటాయి. గుడ్డు దశ, పిల్ల పురుగు దశలను వేప ద్రావణం నాశనం చేస్తుంది. వేప ద్రావణం చల్లిన ఆకులు చేదుగా ఉండటం వలన పిల్ల పురుగులు ఆకులను తినలేవు. వేపలో ఉండే అజాడిరెక్టిన్ అనే పదార్థం పురుగు జీవిత దశలపై ప్రభావాన్ని చూపిస్తుంది. పురుగు తన జీవిత చక్రం పూర్తి చేయలేక లార్వాగానో లేదా నిద్రావస్థలోనూ చనిపోతుంది. వేప ద్రావణం మన ఆరోగ్యానికి గాని, పంటకు మేలు చేసే పురుగులకు గాని, వాతావరణానికి గాని హానికరం కాదు. కాబట్టి వేప ద్రావణంలో ఉన్న అనేక లిమోనాయిడ్స్ పంటను ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇక ఇతర వేప ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేప నూనె. సాధారణంగా వేప నూనె మార్కెట్లో లేదా చిన్న చిన్న గానుగల వద్ద దొరుకుతుంది. స్వచ్ఛమైన వేప నూనెను చీటపీడల నివారణకు మనం వినియోగించవచ్చు. వేప నూనె లీటర్ నీటికి 3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 100 లీటర్ల ద్రావణం తయారు చేసుకోవాలి. ఈ వేప నూనె నీటిలో కరగదు కాబట్టి 100 గ్రాముల సబ్బు పొడిని నీటిలో కలిపి ఈ ద్రావణానికి వేప నూనె కలపాల్సి ఉంటుంది. అలా కలపడం వల్ల పంటపై పిచికారీ చేసేటప్పుడు ఈ వేప నూనె ద్రావణం ఆకులకు అంటుకుని ఇది చెట్టుపై వ్యాపిస్తుంది. పురుగు ఉధృతిని బట్టి ఎకరానికి 100 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వేప నూనె వాడటం ద్వారా రసం పీల్చే పురుగులు, తొలి దశలోనే కాయతొలిచే పురుగులు, ఆకుముడత పురుగులను మనం నియంత్రించుకోవచ్చు. వేప ఇతర ఉత్పత్తులలో తర్వాత వేప పిండి గురించి తెలుసుకుందాం. ఈ వేప పిండి వేప గింజల నుండి నూనె తీయగా మిగిలిన పిప్పినే మనం వేప పిండి లేదా వేప చెక్క అంటాం. వేప పిండిలో 5.2% నుంచి 5.6% నత్రజని, 1.1% భాస్వరం, 1.1% పొటాష్ ఉంటాయి. వేప పిండిని ఎకరానికి 1 నుంచి 2 క్వింటాల వరకు వేసుకోవచ్చు. భూమిలో హాని చేసే పురుగుల నిర్మూలనకు వేప పిండి బాగా పనిచేస్తుంది. దుక్కి దున్నే సమయాలలో సాళ్లలో ఈ వేప పిండిని మనం చల్లుకోవచ్చు. నారుమడిలో విత్తులు చల్లే ముందు ఈ వేపపిండి వేస్తే కూడా ఎంతో మంచిది. వేపపిండి ద్వారా వేరుపురుగులు, నులిపురుగులు,

0: చెదపురుగులను కూడా మనం నియంత్రించవచ్చు. మరి ఈ వేప గింజల సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాగా పండి చెట్టు నుంచి రాలిపడిన వేప పండ్లను మాత్రమే సేకరించాలి. మే జూన్ నెలలు ఈ వేప పండ్లను సేకరించడానికి సరైన సమయం. సేకరించిన వేప పండ్లను బాగా శుభ్రం చేసి రాళ్లు, పుల్లముకలు, చెట్ల ఎండు పుల్లలు, ఇంకా ఇతర ఎండిన ఆకులు లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ నీడలో ఆరబెట్టిన పండ్ల నుండి ఎప్పటికప్పుడు గింజలను వేరు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం పండ్లను నీటి తొట్టిలో వేసి రాత్రంతా నానబెట్టి మర్నాడు పండ్ల నుండి గింజలను వేరు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వేప గింజల నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పండి రాలిన వేప పండ్లను మే జూన్ నెలలో సేకరించిన తర్వాత ఎప్పటికప్పుడు పండ్ల నుండి గింజలు వేరు చేసి నిల్వ చేసుకుంటూ ఉండాలి. వేప గింజలను నీడలోనే ఆరనివ్వాలి. వేప గింజలను గోనె సంచుల్లోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. వేప గింజలు 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం నిల్వ చేసుకోకూడదు. వేప గింజల్ని ఎండలో ఆరబెట్టకూడదు. వీటిని పాలిథిన్ సంచుల్లో కూడా నిల్వ చేయకూడదు. ఎక్కువ మొత్తంలో వేప గింజలను నిల్వ చేయాల్సి వస్తే గంధకం, సున్నం 1:10 నిష్పత్తిలో 1 క్వింటాల్కి 500 గ్రాముల చొప్పున కలిపి నిల్వ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంతవరకు వేప ఉత్పత్తుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు.
1: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
2: किसको?
1: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
2: अच्छा ये बात है.
1: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
2: अब तो झट से बात हो जाती है.
1: ऐसा क्या?
2: हाँ अब तो ज्यादा लाइने और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
1: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
2: हाँ
1: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
3: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
0: కార్యక్రమంలో తర్వాతి అంశం పరిగ పక్షుల పెంపకం వివరాల గురించి తెలుసుకుంటారు.
4: పరిగ పక్షులను వాడుక భాషలో కముజు పిట్టలు అని, ఇంగ్లీషులో జపనీస్ క్వైల్ అని, హిందీలో బాటర్ అని పిలుస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా వీటిని జపాన్ దేశంలో అంటే 1595వ సంవత్సరంలో పెంచేవారు. అందువల్ల వీటికి జపనీస్ క్వైల్ అని పేరు వచ్చింది. వీటిని తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడితో తక్కువ వ్యవధిలో పెంచుకుని ఎక్కువ లాభాలు పొందవచ్చు. వీటి మాంసం, గుడ్లు ఆరోగ్యకరమైనవి. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. 1974 నుంచి ఇప్పటి వరకు ఈ పక్షులపై చాలా పరిశోధనలు చేసి కొత్త రకాలను కనుగొన్నారు. ఇవి చాలా చిన్న చిన్న పక్షులు కాబట్టి వీటిని పెంచడానికి కొద్ది స్థలం సరిపోతోంది. ఒక బ్రాయిలర్ కోడిని పెంచే స్థలంలో 8 నుండి 10 పరిగ పక్షులను పెంచుకోవచ్చు. ఈ పక్షులు చిన్న వయసులోనే లైంగిక పరిపక్వతకు వస్తాయి. అందువల్ల 1 సంవత్సర కాలంలో వీటి ఉత్పత్తి 3-4 తరాల వరకు జరుగుతోంది. ఇవి త్వరగా యుక్త వయసుకు వచ్చి 6 నుండి 7 వారాల వయసులోనే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తే 10వ వారం ఆఖరుకల్లా 85% గుడ్లు పెట్టడం పూర్తవుతోంది. గుడ్ల ధర 50 పైసలు మాత్రమే. తక్కువ ఆహారం తిని ఎక్కువ గుడ్లు పెడతాయి. సంవత్సరానికి 250 నుండి 280 గుడ్లు లభిస్తాయి. 100 పరిగపక్షులకు 2 కిలోల దాణా సరిపోతోంది. మామూలు కోడి పిల్లలకు ఇచ్చే దాణా కంటే ఇది చాలా తక్కువ. బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే పెట్టుబడి చాలా తక్కువ. పైగా వీటిని తక్కువ వయసులో అనగా 5 వారాల వయసులో అమ్ముకోవచ్చు. వీటికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ. గ్రామీణ మహిళలు, నిరుద్యోగులు వీటిని పెంచడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. వీటి మాంసం రుచిగాను తక్కువ కొవ్వు పరిమాణం కలిగి ఉంటోంది. ఇది కొద్ది రకాల నరాల సంబంధ సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతోంది. అంతేకాకుండా జీర్ణకోశ సంబంధ వ్యాధులను నయం చేయడంలో, శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలోనూ, పిల్లల్లో శరీర మెదడు ఎదుగుదలకు క్వైల్ మాంసం తోడ్పడుతోంది.

ఇది గర్భిణీ బాలింత స్త్రీలకు మంచి పౌష్టికాహారం కూడా. పరిగ పక్షి మాంసంలో తేమ 73.93%, మాంసకృత్తులు 20.54%, కొవ్వు 3.85%, పిండి పదార్థం 0.56%, లవణాలు 1.12% ఉంటాయి. ఇందులో అత్యధికంగా విటమిన్ బి6, నియాసిన్, థయోమిన్, ప్యాంటాధినిక్ ఆమ్లం, రైబోఫ్లోవిన్ ఉంటాయి. పరిగ పక్షులు 5-6 వారాల వయసులో, ఆడపక్షులు 175-200 గ్రాములు, మగపక్షులైతే 130-150 గ్రాముల బరువు తూగుతాయి. 140 గ్రాముల పక్షి నుంచి 100 గ్రాముల మాంసం వస్తోంది. వీటి మాంసం నుంచి అనేక పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటితో మాంసం పచ్చడి, తందూరీ కోయిల్ ముఖ్యమైనవి. ఇక గుడ్ల విషయానికి వస్తే, పరిగ పక్షి గుడ్డు పెంకుపైన తెలుపు గోధుమ రంగు మచ్చలుండి కోడిగుడ్డులో సరిగా 5వ వంతు ఉంటోంది. ఒక్కొక్క గుడ్డు 10 గ్రాముల బరువు ఉంటోంది. పోషక విలువల దృష్ట్యా ఈ గుడ్డు కోడిగుడ్డుకు దాదాపు సమానం. ఈ గుడ్డులో కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, విటమిన్ బి1, విటమిన్ బి2, ఏలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుడ్డులో కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియంతో పాటు విటమిన్ బి1, బి2లు ఎక్కువగా ఉంటాయి. పచ్చసొన, తెల్లసొన 39.61 నిష్పత్తిలో ఉంటాయి. కోయిల్ గుడ్లు పొదిగే వ్యవధి కాలం 18 రోజులు. ఇవి కూడా సాధారణ కోళ్లలాగే పొదిగే లక్షణాలను ప్రదర్శిస్తాయి. వీటి గుడ్ల పెంకు కోడిగుడ్ల పెంకు కంటే పల్చగా ఉంటోంది. అందువల్ల గుడ్లను ఏరేటప్పుడు, భద్రపరిచేటప్పుడు జాగ్రత్త పడాలి. పొదిగే గుడ్లన్నీ ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. గది ఉష్ణోగ్రత 14-17 సెంటీగ్రేడ్, అంటే 55-60 డిగ్రీలు, తేమ 70-80% ఉండాలి. 7 రోజుల కంటే ఎక్కువ నిలువలేని గుడ్లను మాత్రమే పొదిగించడానికి వినియోగించాలి. గుడ్లు పరిశుభ్రంగా ఉండాలి. ట్రేలో గుడ్లను పెట్టేటప్పుడు గుడ్డు వెడల్పు భాగం పైకి ఉండేలా పెట్టాలి. రోజుకు కనీసం 4-5 సార్లు, అంటే 90 డిగ్రీల కోణంలో గుడ్డును అటూ ఇటూ తిప్పాలి. 14 రోజుల తరువాత గుడ్డును తిప్పడం ఆపివేయాలి. ఈ విధంగా గుడ్ల నుంచి పొదగబడిన క్వైల్ పిల్లలు చాలా తక్కువ బరువుతో, అంటే 8-9 గ్రాములు సున్నితంగా ఉంటాయి. కాబట్టి వీటిని సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడం వీలు కాదు. దీనికోసం ప్రత్యేక బ్రూడింగ్ పద్ధతులను చేపట్టి క్వైల్ పిల్లల మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. బ్రూడింగ్ ను 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. 1 డీప్ లిట్టర్ పద్ధతి, అంటే నేల మీద. 2 బ్యాటరీ బ్రూడింగ్ పద్ధతి, అంటే కేజెస్ లో. ఆడ మగ పక్షులను ఎలా గుర్తిస్తారంటే, గుడ్డు నుంచి పిల్లలు బయటకు వచ్చిన మొదటి రోజు ఆడ మగ పక్షులను గుర్తించడం చాలా కష్టం. 3 వారాల తరువాత ఈ తేడాను తెలుసుకోవచ్చు. ఆడపక్షులు మగవాటి కంటే పెద్దవిగా ఉంటాయి. ఆడ పరిగ పక్షి ఛాతి వెడల్పుగా ఉండి గోధుమ రంగు ఈకలు, వాటిపై నల్లని చుక్కలతో ఉంటోంది. మగపక్షి ఛాతి భాగం చిన్నగా ఉండి గోధుమ రంగు తెల్లటి ఈకలతో సరిసమానంగా కప్పబడి ఉంటోంది. ఈ పక్షులు 7 వారాల వయసులో గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 8వ వారంలో 50% గుడ్ల ఉత్పత్తి చేసే స్థితికి చేరతాయి. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం మగ ఆడపక్షుల నిష్పత్తి 1:3 కన్నా మించకూడదు. ప్రత్యుత్పత్తి కాలంలో మంచి పోషకాహారం అందజేయాలి. 500 ఆడ పరిగ పక్షులతో మనం వారానికి 1,500 క్వైల్ పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు. మరి ఈ పరిగ పక్షులకు కూడా వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. కోళ్లతో పోలిస్తే వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువే కాబట్టి అవసరాన్ని బట్టి కొక్కెర వ్యాధి టీకాలు వాడాలి. పరిగ పక్షుల్లో ఫంగస్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. దీని నివారణకు బ్రూడర్ గృహాలలోని తేమను తగ్గించడంతో పాటు పరిశుభ్రతను పాటించాలి. ఇదే కాకుండా జీర్ణ సంబంధిత వ్యాధికి కూడా గురవుతూ ఉంటాయి. దీని నివారణకు 1 గ్రాము స్ట్రెప్టోమైసిన్ లేదా ఎనరోసిన్ మందును 1 లీటరు నీటిలో కలిపి 3 రోజుల పాటు త్రాగించి సులభంగా నివారించవచ్చు. పరిగ పక్షులు ఒకదానికొకటి పొడుచుకోవడం, ఈకలు పీక్కోవడం చేస్తూ ఉంటాయి. తలకు గాయాలు సర్వసాధారణం. మేత దగ్గర పోటీ ఉంటోంది.

0: బలహీనంగా ఉండే పక్షులు పోటీ పడలేక ఆకలితో చనిపోతాయి. కేజెస్లో ఉండే వాటికి కాళ్లు కీళ్ల సమస్యలు వస్తాయి. రోగాలు వస్తే గుంపుల నుంచి వేరు చేసి చికిత్స చేయించాలి. కీటకాలు, తొండలు, ఎలుకలు, బల్లులు ఇలాంటివి ప్రవేశించకుండా చూడాలి. పక్షుల రెట్టను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. చనిపోయిన వాటిని వెంటనే తీసివేయాలి. ఇలాంటి మెలకువలు ఎన్నో తీసుకుని పరిగె పక్షులను పెంచుకుని నిరుద్యోగులు, వ్యవసాయదారులు ఎవరైనా సరే అధిక లాభాలను ఆర్జించవచ్చు.
1: మీరింతవరకు పరిగె పక్షుల పెంపకం వివరాల గురించి తెలుసుకున్నారు.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లేని.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపన లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్తి భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్ లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సిడి స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్ లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0 లో భాగం. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్లి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్ లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీదనే దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్తి భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్తి భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరాన్ని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర్ అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము, ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే, దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్ లో జరుగుతుంది, అలాగే మన హెచ్బి టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి, అంటే ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో

0: పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వారందరిని లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే ఉంది, ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ 3 మెషిన్ల తోటి 123 విలేజెస్ కి ప్రణాళిక బద్దంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అంటే సైమల్టేనియస్ గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్ లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్లడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీ కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్లి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా లేకపోతే బాగా బాధపడుతున్నారు ఎక్స్రే చూస్తే చాలా 2 ఉపతితులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకుని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వారికి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసినారో ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు, ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్ లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి HIV డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నట్టు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాలను సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళిక బద్దంగా వెళ్ళాము, దాంట్లో మనము 369,000 పైబడిన ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడం తోటి మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకనే మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే

0: ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానివ్వండి
1: ఇంకా
0: వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారి మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 లో ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి? మరి వీటిని మీరు ఆ లక్ష్యాలని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరు ఈ అవకాశాన్ని జారవీడ్చుకోకూడదు. రెండవది ఎవరినైతే గుర్తిస్తామో వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి తదుపరి సేవలు కానివ్వండి ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యము.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనమైతే ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు స్టార్టింగ్ పెంచడం మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు ఇలాంటి క్యాంప్ పెట్టండి మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి ఇది ఒక ఫెసిలిటీ
1: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికల గురించి ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి. ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోని ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలను మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో మొదటి ఉత్తరం చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచిపల్లి మండలం హౌసింగ్ బోర్డు నుంచి రాస్తున్నారు. మమత, లలిత, సాయమ్మ, చంద్రకళ, సరస్వతి, భద్రమ్మ, నీలిమ, ప్రవీణ్, ఫణికుమార్, రమేష్, నాగలక్ష్మి వీరంతా ప్రేయసి రావే ఈ చిత్రంలోని పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరికోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ గ్రామం నుండి దాసరి మల్లయ్య, మురళీకృష్ణ, శివకృష్ణ, వంశీ, వరుణ్ తేజ, రితీక్ష, వక్షిత, భద్రమ్మ, లావణ్య, సుజాత, నాగలక్ష్మి, సీతారాములు వీరంతా అల్లుడు గారు ఈ చిత్రం కోసం కేజే ఏసాస్ చిత్రపడిన పాటను వినిపించమని కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మీరు కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రెడీనేస్తాం తులసి రామరాజు మహాశివ భట్టు. ఇప్పుడు మరో ఉత్తరం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొరపర్తి గ్రామం నుండి బూరి కుమార్, స్వప్న, చిన్న సన్యాసి, గంగమ్మ, ఈశ్వర్రావు, జములమ్మ వీరంతా దొంగమొగుడు ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి. మరి వీరి కోసం ఈ పాట.

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరంతా రాజసింహం ఈ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. వేటూరి సాహిత్యానికి సంగీతాన్ని అందించారు రాజ్ కోటి. మరి వీరి కోసం ఈ సినిమాలోని పాట.
1: ఒక చిన్న మాట ప్రియతమా,

నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఎస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరంతా ఛాలెంజ్. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఈ పాటకు సంగీతం అందించారు ఇళయరాజా.

నవై నన్నుపాలు ఇందు బదన కుంతరతన మంద గమన మధుర వచన గగన జగన స

వయసులతో ఎడతల దరువులతో ముద్దా.

0: మధువదన కుంత కథన మంత గమన మధుర వచన గగన జగన సొగసులలనలే.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటనలు విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కిన్నెర లహరికి తిరిగి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, పుల్లారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంబేద్కర్ నగర్ కాలనీ నుండి శ్రోతలు గడ్డం శేఖర్రావు, లక్ష్మీకాంత, వసంత, సునీత, వనిత, సంపత్, అనురాధ, సాత్విక్, సందీప్, విఘ్నేష్, ఫణికుమార్, సహజ, ప్రవీణ్, ప్రజ్ఞ వీరంతా కోరుతున్న పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇదే పాటను మరికొంతమంది శ్రోతలు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం రాజేంద్ర నగర్ బస్తీ నుండి వెంకటరాజు, వెంకటలక్ష్మి, మల్లపరాజు, సతీష్, రాంబాబు, పూల శ్రీను, కవిత మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి, ఇంకా ఇదే పాటను కోరుతున్న మరికొంతమంది శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పోకలగూడెం గ్రామం నుండి చిట్టం శెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టం శెట్టి పుల్లయ్య, సత్యవతి వీరంతా కోరుతున్నారు.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరల హరి విన్నారు. కిన్నెరల హరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ రాత్రి 10 గంటలకు మధురిమ ఆపాత మధుర గీతాలు కార్యక్రమంలో మరికొన్ని పాత పాటలు వినవచ్చు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తలు, అనంతరం 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలని ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

కార్యక్రమంలో ముందుగా విందాం. శివరంజని ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యువల గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతాన్ని అందించారు రమేష్ నాయుడు.

మీరు విన్న పాట కళ్యాణి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, సంగీతం రమేష్ నాయుడు. కార్యక్రమంలో ఇప్పుడు పసుపు పారాణి, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు విన్న ఆ పాట పసుపు పార అనే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేఘ సందేశం. ఈ చిత్రం కోసం కేజే ఏసాస్ పాడిన పాట. దేవులపల్లి సాహిత్యానికి సంగీతం అందించారు రమేష్ నాయుడు.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై అలనాటి మధుర గీతల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వీరాభిమన్యు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పడిన పాట, సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

మీరు విన్న పాట కులదైవం చిత్రం కోసం గండశాల జిక్కి పాడారు. ఇప్పుడు వినండి కలిసి ఉంటే కలదు సుఖం ఈ చిత్రం కోసం గండశాల పిసిసిలో పడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై అలనాటి చిత్రగీతాల కార్యక్రమం మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు అందిస్తున్న మీ రేడియోనిస్తాం తులసీ రామరాజు. కార్యక్రమంలో ఇప్పుడు దేవత ఈ చిత్రం కోసం ఘంటశాల పాడిన పాట వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు ఎస్పి కోదండపాణి.

మున్నాడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బెంగళూరులతో పాడిన పాట. సాహిత్యం అందించారు దాశరథి, సంగీతం సత్యం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు రేపటి ప్రసార వివరాలు చూద్దాం. రేపు ఉదయం ప్రభాత ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాతియా కలాం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్కే గులాం అహ్మద్. 6:35 ప్రసారమయ్యే రైతు సమాచారంలో అజిల్లాలో అధిక లాభాల గురించి తెలుసుకుంటారు. 6:40 ప్రసార వివరాలు. 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి ప్రాంతీయ వార్తలు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చిత్రగీతాలు. 7:30 విజయపదం. ఈ కార్యక్రమంలో ఇంటర్ తర్వాత క్రియేటివ్ కెరియర్స్ గురించి తెలుసుకోవచ్చు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 విద్యా ఉద్యోగ సమాచార కేంద్రం ఉద్యోగవాణి. 8:35 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరల హరి. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజ

ప్రసార స్వరూపం, ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం, అనంతరం చిత్రగీతాలు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మధ్యాహ్న ప్రసారంలో 12 గంటలకు హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం. ఈ కార్యక్రమంలో ఏకేసి నటరాజన్ గారి క్లారినెట్ వాదన వినవచ్చు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఎండాకాలంలో తక్షణ ఉపశమనం ఇన్స్టెంట్ సలాడ్స్ ప్రసంగం, ఇంకా యుక్త వయసులో నెలసరి పరిశుభ్రత పాటించుకుందాం ప్రసంగం, ఇంకా వడదెబ్బ తాపం నుండి శరీరాన్ని రక్షించుకోవటం ఎలా ప్రసంగం ఉంటుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితలకు స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార సమాచారం. ఈ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మీ మాటతో ఓ పాట, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 5:30 జానపద గేయాలు. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ప్రసార వివరాలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం వివరాలు, ఇంకా పాలిహౌజ్లలో జర్బార పూల సాగు వివరాలు ఈ అంశం గురించి తెలుసుకోవచ్చు. 7:45 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది వికసిత్ భారత్. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీ వార్తలు, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 10:00 హిందీ చిత్రగీతాల కార్యక్రమం మనోరంజన్ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం చెప్పే ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ప్రార్థించే పెదవుల కంటే సేవ చేసే చేతులే మిన్న అన్నారు మాతృమూర్తి మదర్ థెరిసా. ఇప్పుడు నిలయంలో సమయం 11:04:30. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తమవుతాయి. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. తిరిగి అందులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.